0: శివశివేతి శివేతి శివేతి వాం భవ భవేతి భవేతి భవేతి వా హరా హరేతి హరేతి హరేతి వా భజ మన శివమేవ నిరంతరం.
1: ఋతౌ నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్రః. ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతౌ నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతమునందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి. ఇది ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవమంత్రాన్ని ఓం అని. ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతోందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్లే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంటుంది. వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి, చాలా సూక్ష్మమైనటువంటిది. అదే మన ఓం అనగానే ఆ తర్వాత ఏం జరుగుతుంది, మకారం ఎక్కడికి వెళ్తుంది ఆలోచించామా? ఓం అన్నప్పుడు ఆ ఊ మా పలుకుతున్నాయి మనం, విడివిడిగా అంటున్నాం ఇప్పుడు, కానీ కలిపే కదా అంటాం. కలిపి అన్నప్పుడు ఆ ఊ మా తర్వాత అది క్రమంగా పై అవస్థలు మొత్తం చెప్పబడుతున్నాయి. మూడైతే అవి ఎనిమిది ఆ తర్వాత అవస్థలు. అవి స్వరితస్వరం, అర్ధబిందువు, నాదము, మనోన్మని, ఇలా వెళ్ళి నాదాంతం వరకు వెళుతుంది. ఇలాగ మొత్తం ఎనిమిది పేర్లు ఉన్నాయి. దీన్ని మహిమ స్తోత్రకారుడు ధ్వనిభిర అణుభిహి అవరుంధానం అన్నాడు. ధ్వనిభిహి అణుభిహి, సూక్ష్మమైన ధ్వనులు అని చెప్పాడు. ఓం అని బయటకు వినబడేవి స్థూల ధ్వనులు, దాని వెనకాల మనకు తెలియకుండా దాని వైబ్రేషన్ సహస్రారం వరకు వెళుతుంది. ఓం అన్నప్పుడు ఇక్కడ దాకా మనకు వెళుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి కొన్ని అవస్థలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నాదాంత స్థాయికి వెళుతున్నప్పుడు ఉండే స్థానం మనోన్మని. అక్కడ ఉన్న శక్తి గురించి మనకి లలితా శాస్త్రంలో మనోన్మని నామం కూడా చెప్పబడుతున్నది. ఇప్పుడు మీరు చూడండి, సాధన అంతటికి ఏ సాధన లేనా ధ్యానం అని చెప్తారు. దానికి కొందరు పేర్లు తెలియకపోవచ్చు, కానీ వెన్ను నిటారుగా ఉంచి శ్వాస నియంత్రించి చేస్తున్నారు. ఈ శ్వాస నియంత్రణ ప్రధానంగా మూడు నాడుల్లో పెడుతుంది కదా, ఈడ పింగళ సుషుమ్న. ఈ శ్వాసల్లో ప్రణవాన్ని మనం సాధన చేసి క్రమ

గడ్డ కట్టిన అమృత బింబము వలె ఉన్నటువంటి శివశక్త్యాత్మకమైనది ఏదున్నదో అది కరగి 72,000 నాడుల్ని తడుపుతుంది. అదే సౌందర్య లహరి విన్నవారికి పరిచయం ఉంటుంది. ప్రపంచం సించంతి అనేటువంటిది రసం అమ్నాయ మహసహాయ. అమ్నాయ అంటే మాటి మాటికి 72,000 నాడుల్ని తడుపుతూ ఉంటుంది. ఆ యోగి మహదానంత అనిపిస్తాడు. అదే అభిషేకం అనేటువంటి దాంట్లో అర్థం అది. ఆ విధంగా ఆ చివరి వరకు సాధన సాగుతుంది. ఇలాగ ఓంకారం మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నది? 11 రకములుగా ఇక్కడ దాకా చేరుకునేటప్పటికీ దాని ప్రస్థానం. ఇందులో వ్యక్తం 3, అవ్యక్తం 8, మొత్తం కలిపి 11 అని చెప్పారు. 11 విడిగా అర్థం చేసుకోవడానికి మనం చెప్తున్నాం, కానీ నిజానికి విడివిడిగా లేవని కలిపే మనం చెప్తున్నాం కదా ఓం అనేటటువంటిది. అలాంటి ఈ 11 స్థానములే ఏకాదశి రుద్రులు అంటే. ఈ 11గా ఉన్న ఏకాదశి రుద్రులు ఒకే ప్రణవంలో దాగి ఉన్నారు కనుక వాళ్ళని కలిపి ప్రణవం ఒకటి కనుక ఏకాదశి రుద్రులు కలిపి ఒకడే రుద్రుడు. అందుకే ఓంకారమే రుద్రుడు. ఈ విషయం మనకి తర్వాత ఎలాగో నమ్మకంలో వస్తుంది. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కాకుండా ఆ రోజు చెప్పింది గుర్తుపెట్టుకుంటే మరొక చోట మళ్ళీ నేను ఎక్కువ వ్యాఖ్యానించవలసిన అవసరం రాదు నాకు. అందుకు ఇక్కడ ప్రణవస్వరూపుడు రుద్ర అంటే అర్థం ఏమిటి? ఓంకార స్వరూపుడు. ఈ ఓంకారం నుంచే వేదములు అన్ని ఆవిర్భవించే కనుక రుద్రుడంటే ఎవరయ్యారు? శబ్ద బ్రహ్మస్వరూపుడు, వేద వేద్యుడు, వేదములన్నిటికీ మూలమైన ఓంకార స్వరూపుడు. ఓంకారము యొక్క అంతమునందు కూడా ద్రవించేవాడు ఆయనే. ఇది విశేషం. అందుకు రుద్రుడంటే విశ్వమంతా నిండిపోయి విశ్వానికి ఆమలు కూడా ఉండేటువంటి ఏ ఆనంద స్వరూపుడున్నాడో ఆయన అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఈ సాధన చెప్పినప్పుడు నేను 3 నాడుల పేర్లు మీకు చెప్పాను, ఇడ, పింగళ, సుషుమ్న. ఈ నాడుల పేర్లు దానిలో ఉన్నటువంటి సాధనలో 6 చక్రములు దాటి క్రమంగా వెళ్ళడం లలితాశాస్త్రంలో మనకు పరిచయమే. ఈ వెళ్ళేటప్పుడు మనం తిన్నగా కూర్చున్నప్పుడు ఆ నాడుల స్వరూపం ఎలా ఉంటుంది? వెన్ను నడుమ సుషుమ్న బిసదంతు తనీయసి తామరతూడులో దారంలా ఉంటుంది అని వర్ణించారు. దీనికి ఇరు ప్రక్కల ఏమున్నాయి? ఇడా పింగళ నాడులు ఉన్నాయి. ఈ స్వరూపాన్ని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇది సరిగ్గా మూలాధారం నుంచి బయలుదేరి వెళుతున్నటువంటి ముఖ్య నాడి సుషుమ్న. అది సహస్రారం వరకు వెళుతుంది. అది ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి సుషుమ్నలో కలిసిపోయే నాడులు రెండే, అవి ఇడా పింగళ. అందుకు సుషుమ్న ముఖ్య నాడి, దానినే బిసదంతు తనిగేసని. దానిలో నిరంతరం ప్రాణశక్తి అధోముఖంగా ప్రతి వారిలో ప్రసరిస్తూ ఉంటుంది కనుక మన జీవితాలు పెడుతున్నాయి. అధోముఖంగా ప్రసరించే ఆ ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా పంపడం అనేటువంటిదే మనం చేసే షట్చక్ర సాధనలో స్వరూపం. ఈ స్వరూపం సాగుతున్నప్పుడు మొత్తంగా మనకి మన లోపల ఇంత శరీరం నిలబడడానికి ఒక స్తంభం ఆధారంగా ఉంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ స్తంభం వెన్ను అయితే వెన్నులో పరమాధారంగా ఉన్నటువంటిది ఈ సూక్ష్మమైన నాడి. అత్యంత సూక్ష్మమై మన మొత్తం ప్రాణశక్తికి ప్రధానమైనటువంటి సుషుమ్న నాడి మొత్తం శరీరానికి స్తంభము వలె ఉన్నది. అందుకే శివుణ్ణి స్థాణు, స్తంభం, లింగం అనడానికి కారణం అదే. అలా ఉన్నటువంటి వాడు ఈయన జ్యోతిర్లింగమై ఉన్నాడు. మన శరీరంలో చూస్తే మూలాధారం సహస్రారం అని ఏదో పరిమితి పెట్టుకున్నామే గానీ దీనికి మొదలు తుది రెండూ లేదు. ఇది ఎక్కడ మూలమైందో ఎక్కడ అంతమైందో మనకే తెలియదు. మన ధ్యానంలో సహస్రారం వరకు చేరిన తర్వాత నిజంగా చేరగలిగితే దాని యొక్క అనంతత్వం తెలుస్తుంది ఎక్కడికున్నదో అది. అందుకే తుది మొదలు తెలియని మహాస్తంభం, అగ్ని స్తంభం, జ్యోతిర్మయమైన స్తంభంలా ఉంటే రెండు పక్కల ఇడా పింగళ నాడులు ఉన్నాయన్నారు. ఆ ఇడా పింగళ నాడుల్లో ఒక్కొక్క నాడికి అధిదేవతలు ఉన్నారు. ఆ ఇడా పింగళ నాడికి బ్రహ్మ విష్ణువులు అధిదేవతలు, ఈ మధ్యలో ఉన్న సుషుమ్న నాడికి పరమేశ్వరుడు అధిదేవత. అందుకే అగ్ని స్తంభానికి రెండు వైపులా బ్రహ్మ విష్ణువులు ఉండడం అనేటువంటి దానిలో అంతరార్థం ఇది. ఈ నడుమ ఉన్నటువంటి ఆ స్తంభం ఏదైతే ఉందో అది నాదాంత స్థితి వరకు వెళుతుంది కనుక మన ప్రాణశక్తికి రుద్రుడు అని పేరు. ఇది విశేషం. ఆ కారణం చేతనే రుద్రోపాసన ఎవరైతే చేస్తున్నారో, అంతేకాదు రుద్రాన్ని సస్వరంగా నేర్చుకుని ఎవరైతే అంటూ ఉన్నారో వారికి తెలియకుండా ఒక మహాప్రాణోపాసన చేస్తున్నట్లే. అంతేకాకుండా మరొక సంకేతం కూడా ఇందులో మనం గ్రహించవచ్చు. ఇక్కడ ప్రసరిస్తున్న ప్రాణశక్తి అనంతరం వాయువులుగా మన శరీరంలో వివిధ కార్యాలు చేస్తుంది. రుద్రులంటే ఎవరో ఇది కూడా తెలుసుకోండి. ఏకాదశి రుద్రులు అనేటువంటిది విశ్వంలో నిర్వహించి

0: ఎరుద్రులు పక్కన పెడదాం, ముందు మన విశ్వంలో నిర్వహించే ఎరుద్రుల గురించి ఆలోచిద్దాం. ప్రాణశక్తి మన శరీరంలో ఎన్ని విధములుగా పనిచేస్తుందో శాస్త్రం చెప్తున్నది. ఎన్ని విధములు? 10 విధాలుగా ఉన్నది. అందులో ప్రధానంగా అందరికీ పరిచయం పంచ ప్రాణాలు అని. మన భారతీయ శారీరక శాస్త్రం అంటే శరీరం గురించి భారతీయ శాస్త్రాలు చాలా విశేషాలు చెప్పాయి. వాటిని నిజంగా అధ్యయనం చేస్తే అన్ని రోగాలు కూడా పోగొట్టుకోవచ్చు. మన శరీరం పనిచేయడానికి కారణం వాయువులు, వీటినే ప్రాణములు అన్నారు. మొత్తం వాయువుని కలిపి ప్రాణములు అన్నారు. మన యొక్క ఆత్మ చైతన్యాన్ని మొత్తం శరీరం అంతా ప్రసరింపజేసేవి ఈ వాయువు. ఇవి మొత్తం ప్రధానంగా పంచ ప్రధాన వాయువులు, పంచ ఉపవాయువులు కలిపి 10 వాయువులవి. ప్రధాన వాయువులేవి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవి ఏవి ఎలా పనిచేస్తేనే ఆ పేర్లు ఎందుకు పెట్టారో ప్రతిదానికి అంతరార్థం ఉంది. అదొక శాస్త్రం. ప్రాణం అనేటువంటిది ముఖ్యమైతే, అపానం అనేది మన శరీరంలో అధోముఖంగా ప్రసరించేటువంటిది, వ్యాన ఉదానములన్నీ కూడా మన శారీరక వ్యవస్థని అవి ఎవరి ఏవి ఎలా పనిచేస్తున్నాయని తెలియజేయడానికే పేరు. ఇలా పంచ ప్రాణవాయువులైతే వాటికి ఉపవాయువులుగా నాగ, కుర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అని మరో 5 ఉపవాయువులు. ఇవి కలిపి 10 అయ్యాయి. ఈ 10 వాయువులు ప్రాణములు పనిచేయడానికి ఎవడు మూలమై ఉన్నాడు? లోపల ఆత్మగా ఉన్నవాడు కూడా ఉన్నాడు, వాడు 11వ వాడు. ఈ 11 కలిపి ఏకాదశి రుద్రుడు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకే ఎవరైతే ఈ రుద్రాన్ని, రుద్రస్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారో వారి యొక్క ఈ 11 వాయువులు కూడా శుద్ధమై వాడి శరీరాన్ని శుద్ధి చేయడమే కాదు వాడి ఆత్మని ఆవిష్కరింపజేయడానికి పనికొస్తున్నాయి. అందుకు రుద్రుడు అంటే ఇది. ఈ మాట ఏదో మనం తెలివితో చెప్పేది కాదు, వేదంలోనే ప్రాణావావ రుద్రాహ అని మంత్రం ఉన్నది. మన ప్రాణములే రుద్రులు అని. ఇవి ఎలాగైతే నీలో ఇన్ని రకములుగా ఉన్నాయో ప్రపంచంలో కూడా ఒక ప్రాణశక్తి ప్రసరిస్తూ నడుపుతోంది జగత్తుని, వాటిని నడిపేవాడు కూడా రుద్రుడే. ఇది రుద్ర శబ్దంలో ప్రాణశక్తి స్వరూపుడు అని ఒక అర్థాన్ని చెప్పారు. రుత్యా వేద రూపయా ధర్మాదీన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్రహ అన్నారు. అంటే వేదస్వరూపుడై ఏది ధర్మమో తెలియజేస్తూ దాన్ని కలిగించేవాడెవడో అతడు రుద్రుడు. వృతం అంటే శబ్దం అన్నాం. శబ్దం అంటే ఏమిటి? వేదం. దాని చేత ప్రాప్య పొందబడేవాడైనా, పొందింపజేసేవాడు అయి ఆ కారణం చేత రుద్ర అంటే వేద వేద్యుడు, వేద ధర్మము ద్వారా దొరికేవాడు, ఇంకో విషయంలో దొరకడు. అందుకే వేద వేద్యమైన పరమాత్మ. అందుకే రుత్య వాగ్రూపయ వాచ్యం ప్రాపయతి ఇది రుద్ర అని కూడా నిర్వచనం చెప్పారు. ఇంకొక అర్థంలో రుజం ద్రావయతి ఇది రుద్ర అని కూడా అర్థం ఉంది. రుజం అంటే రోగాదులను పోగొట్టువాడు అని అర్థం. అసలు జబ్బు ఏంటో ముందే చెప్పుకున్నాం గనక ఆ జబ్బును కూడా పోగొట్టేవాడు గనక వైద్యుడు అనే అర్థం రుద్ర శబ్దానికి సరిపోతున్నది మనకి. ఇలాగా ఎన్ని ఎన్ని అర్థములు చెప్పిందో వేదం లెక్కలేదు. ఒక రుద్రార్థములు చెప్పుకుంటూ ఉంటేనే చాలా మనకు విషయం తెలుస్తుంది. ఇన్ని అర్థములు ఉన్నాయంటే అర్థం ఇన్ని అర్థాలు మనకిస్తాడని అర్థం. ఇందులో చెప్పబడ్డ అర్థములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనకి ఇవ్వగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శబ్దశక్తిని ఇవ్వాలన్న రుద్రుణ్ణి ఉపాసించాలి, ప్రాణశక్తులు సరిగ్గా పనిచేయాలన్న రుద్రోపాసన, అదేవిధంగా మనకున్నటువంటి అనేక అరిష్టాలు అనిష్టాలు తొలగించుకోవడానికి రుద్రోపాసన. ఇది రుద్రతత్వం. శివుడు రుద్రంగా రుద్రునిగా వ్యక్తమైనప్పుడు మనల్ని ఎన్ని విధాలుగా ఆదుకుంటున్నాడో చూడండి. ఇక్కడ మనం విశ్వాన్ని రుద్రమయంగా దర్శించాలి. దర్శించితే మనకి ఒక అపూర్వమైన దర్శన శక్తి వస్తుంది. విశ్వాన్ని ఎలాగ అబ్జర్వ్ చేయాలని చెప్తాడు రుద్రుడు, అదే నమక మంత్రాల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి రుద్రుడు గురించి నమకం అనే మంత్రభాగాన్ని చెప్తున్నాం. దీనికి నమకం అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే నమశబ్ద బాహుళ్యం చేత దీనికి పేరు వచ్చింది అన్నారు. దీని నిండా నమః నమః నమః నమః, మొదటే నమస్తే రుద్రమన్యవ అని మొదలవుతుంది. ఆ నమస్తే అనేది ఎప్పుడు నమతోనే మొదలై అనేక నమస్కారాలు ఉన్నాయి. ఈ అనేక నమస్కారాలు అన్యతరతో నమస్కారము, ఉభయతరతో నమస్కారము అని. అంటే మంత్రానికి రెండు వైపులా నమస్కారాలు కొన్నిటికి, మంత్రానికి ఒకవైపు నమస్కారాలు కొన్నిటికి చెప్పబడుతూ ఉంటాయి. ఇలాగా వివిధ నమస్కారములన్నీ చెప్పబడ్డాయి గనక దీనికి నమకం అని. ఎన్ని నమస్కారాలు చెప్పబడ్డాయంటే 183 నమస్కారాలు ఉన్నాయి రుద్రంలో. అందుకు దీనికి నమః నమకం అని పేరు. అలాగే చమక భాగానికి చమకం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే చమే చమే చమే చమే చమే అనే శబ్ద బాహుళ్యం అక్కడ వస్తుంది. ఇది మొత్తం మనకి 358 మార్లు వస్తుంది అక్కడ. అందుకు దానికి చమకం అని పేరు. అయితే చమకంలో ఏమున్నాయి అంటే నాకు ఏవి కావాలో అవన్నీ ఉన్నాయి అందులో. నాకు అంటే అర్థం ప్రతి జీవికి, ప్రతి జీవికి వాడి జీవితానికి ఏం అవసరమో అవన్నీ ఉన్నాయి, కోరికలు ఉన్నాయన్నమాట. ఆ చమకం ప్రశస్తి చమకం చెప్పుకున్నప్పుడు ఎలాగూ చెప్తాం. అయితే చమకం మాత్రం యతుడు చెప్పరాదు అని నియమం ఉంది. ఎందుకంటే అతని కోరికలన్నిటికీ అతీతంగా ఉండవలసిన వాడు, అందుకే వాడు మనసులో కోరిక వస్తున్నా పక్కకు తోయవలసిందే. కానీ గృహస్థైన వాడు అవసరాలన్నిటితో తాను బ్రతకవలసిన వాడు, ఆ అవసరాలతో యజ్ఞం చేయవలసిన వాడు. భోగం కోసమే కాదు, యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలి, కేవలం భోగం కోసం కాదు. అందుకే యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలంటే యజ్ఞస్వరూపుడైన పరమేశ్వరుడే ఇవ్వాలి. అందుకే అది కూడా చమకం కూడా యజ్ఞస్వరూప వర్ణన అంతా ఉంటుంది. యజ్ఞము ద్వారా ఎలా పొందాలి, పొందిన వాటిని తిరిగి యజ్ఞానికి ఎలా వినియోగించుకోవాలని ఒక అపూర్వమైన జ్ఞానం అందులో చెప్పాడు. ఈ కోరికలకి చమే, చమే అంటే మే అంటే నాకు, చ అంటే కూడా అని అర్థం. నాకు అది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఈ కూడా కూడా, ఎన్ని కూడాలు, ఇవన్నీ కూడేలా చేసుకోవడమే చమే. ఇన్ని చమేలు ఉన్నాయి కనుక దాని పేరు చమకం అని చెప్పారు. ఇలా నమకం చమకం అనే పేర్లలో ఉన్న వైశిష్ట్యం. ఇప్పుడు నమస్కారం గురించి చెప్పుకున్నాం. నమస్కారం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే శుద్ధంగా వైదిక మతంలోంచి వచ్చింది, అంటే హిందూ మతంది అనమాట. గట్టిగా అంటే నమస్కారం కూడా హిందువులది గనక అవతల వాళ్ళు ఏమని అనుకుంటారు, కనుక మీద నమస్కారం తీసేద్దాం అంటారు. ఇంకా ఇంకేమొస్తాయో, భారతదేశంలో హిందూ మతం లేకపోతే భారతదేశానికి ఉనికి లేదు, గుర్తుపెట్టుకోండి. భారతీయత అంటేనే హిందుత్వం, హిందుత్వం అంటేనే భారతీయత. అందుకు ఈ నమస్కారం అనేటటువంటిది భారతీయ సంప్రదాయం, వైదిక సంప్రదాయం. ఈ నమస్కారం ఎక్కడ ప్రయోగింపబడింది, వేదాల్లో చెప్పబడింది నమస్కారం. దీనికి పంచ ప్రణవాలలో ఒకటి అని అంటారు నమస్కారాన్ని. ప్రణవములు ఐదు ఉన్నాయట, వైదిక ప్రణవములు. వైదిక ప్రణవములు ఐదు, అవి ఏమిటి అంటే ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషత్కారం, నమస్కారం. ఈ ఐదు వైదిక ప్రణవాలు. ఈ వైదిక ప్రణవాల్లో మొదటి నాలుగింటికి చాలా నియమాలు పెట్టాడు. ఓంకారం కేవలం ఓంకారం, యతి తప్ప ఎవరు చేయరాదు అని చెప్పారు. ఇక మంత్రంతో ఓంకారం కలపడానికి కొన్ని అధికారాలు చెప్పబడ్డాయి. ఓంకారానికి అవి నియమం. ఇతర మంత్రములలో గృహస్థు కేవలం ప్రణవంతో అనకుండా మిగిలిన మంత్రములకు అనుసంధానించి ఓంకారాన్ని చేస్తాడు. అది దాని అతనికి ఉపదేశము మొదలైన పొందినప్పుడు. ఇక స్వాహ, స్వధ, వషట్, ఈ మూడు కూడా యజ్ఞములు ఎందు వినియోగించేటప్పుడు చెప్పే. స్వాహ అంటే దేవతాహ్వాన వాచకములుగా చెప్తారు, స్వధ పితృదేవతలకి వినియోగించే శబ్దం, వషట్టు యజ్ఞముల్లో కొన్ని భాగముల ఎందు వినియోగింపబడతాయి. మొత్తానికి నాలుగు కూడా కొన్ని పరిమితులు కలిగి ఉన్నాయి. ఇదే వేదంలోంచి మరొక ప్రణవం వచ్చింది, అది హాయిగా అందరం ఎప్పుడైనా అనుకోగలిగిన ప్రణవం, అదే నమస్కారం. ఇది ఐదవ ప్రణవం. ఇది చాలా ఉత్కృష్టత. ఇది శుద్ధ ప్రణవం ఎలాంటిదో అలాంటిదే ఇది. దీనిలో ఎన్నెన్నంతర అర్థాలు ఉన్నాయో తెలుసుకోవాలి. నమస్కార బాహుళ్యం దీనిలో పెట్టడానికి కారణం అది ప్రణవం గనక. అందుకు నమ నమ నమ నమ అని అనేక మార్లు అనడం. మనం ఏ మంత్రం అన్నా కూడా నమశబ్దం చేత మరింత దివ్యమవుతుంది. ఆ కారణం చేతే కొన్ని మంత్రాలకి ప్రణవం అక్కర్లేదన్నారు. శివాయ నమ లేదా నమ శివాయ, నారాయణాయ నమ, శివాయ నమ అనే పంచాక్షరి, దానికి మరొకటి కల్పన అవసరం లేదు. ఈ పంచాక్షరులు నమస్కారం ఉంది, అందుకే అది ప్రణవమైంది. ప్రణవం అనే శబ్దానికి అర్థం నవ్వనే ధాతువు నుంచి ప్రణవ, బాగా దాటించునది అని అర్థం ప్రణవం అంటే. ఈ ప్రణవ సాధనలో మనం దాటబడతాం. దేని నుంచి, సంసారం అనే సముద్రం నుంచి దాటబడతాం కనుక ప్రణవం అని దానికి పేరు. ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి, ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇది దేవతాహ్వాన వాచకం, దేవతని ఆవహింపజేస్తుంది. అందుకే ప్రణవం లేకుండా మనం ఏదన్నా ఫలించదు అన్నారు. ఎందుకంటే మనం ఏ దేవతని ఇప్పుడు అంటున్నామో ఆ దేవతాశక్తిని అనంత విశ్వశక్తి నుంచి లాగాలి అంటే ఆహ్వానించాలి, ఇన్వైట్ చేయాలి. రండి అని పిలిస్తేనే కదండి ఎవరైనా మన ఇంట్లోకి వస్తారు. ఏదో వచ్చి తలుపు కొట్టినా తలుపు తెరిచి ముఖం అలాగ చూస్తే వాడు ఎంటర్ గాడు లోపలికి, వాడిని రండి లోపలికి అంటేనే వస్తారు. వాడికి అర్థమయ్యే భాషలో వాడికి చెప్పాలి. రండి అని తెలుగువాడికి చెప్తే అర్థమవుతుంది, మరొక భాషలో రండి అనకూడదు, మేము కాశీలో వెళ్తే రండి అనద్దు అన్నారు. వాడి భాషలో ఏదో ఉంటుంది అయ్యే అన్నారు. ఇలాగ వాడి వాడి భాషలో ఆహ్వాన వాచకాలు ఉంటాయి. అలాగే దేవతని ఆహ్వానించే శబ్దానికి ప్రణవం అని అంటారు. అందుకే స్వాహ అన్నప్పుడు కూడా సుష్ఠు ఆహూయతే ఇతి స్వాహ అన్నారు, చక్కగా పిలవాలట. అంతేగాని రండి అంటే వాడు అప్పటికే ఇంకొచ్చిన ఉండాలో లేదో వాడే వెంటనే తెలుసుకుంటాడు. సుష్ఠు ఆహూయతే బాగా పిలవాలట. ఆ బాగా పిలిచే సాధనాలు ఈ ఐదు. అందుకే నమః అంటే అర్థం పరమేశ్వర ఆహ్వాన వాచకం. అందుకే శివాయ నమః, రుద్రాయ నమః, దేనికైనా నమః అని పెట్టమన్నారు. ఈ నమః ఎలాంటిదంటే నూతిలో ఉన్న నీటిని చేదతో తోడినట్లుగా ఈ శివ అనే పరమేశ్వర శక్తి ఏదిందో దాన్ని నమహతో మనం తీసుకుంటున్నాం. నమస్కారానికి అంత శక్తి ఉన్నది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి రుద్రంలో ఎన్ని ఎన్ని ఎన్ని ఇక్కడ పరమేశ్వర విభూతిని చెప్తున్నాడో ఆ ప్రతి విభూతిని నమః శబ్దంతో మన లోపల ఆవిష్కరింపజేసుకుంటున్నాం, మన ఎందు ప్రతిష్ఠ చేసుకుంటున్నాం, ప్రసన్నుణ్ణి చేసుకుంటున్నాం. ప్రేమగా రమ్మని పిలిస్తే చాలండి, ఆ తర్వాత పదార్థాలు ఇవ్వకపోయినా పర్వాలేదు వాడికి. ఎందుకంటే దేవతలకు ఆహ్వానించాలు, మనం ఇచ్చే పదార్థాలకు కడుపు నింపుకుంటారు అనుకోరు కదా. ఆదరణ కోరుకునేవారే దేవత. అందుకే భగవంతుడిని మెప్పించడానికి ప్రేమ తప్ప మరో సాధన లేదు. ఎందుకంటే ఆయనకి ఏం అక్కర్లేదు కనుక. ఆ ప్రేమ ఒక్కడు చూపిస్తే దొరికిపోయేవాడు ఆయన. అందుకు ఆ ప్రేమని నమశబ్దంతో, నమశబ్దానికి అర్థంలో ఇది పంచప్రణవాల్లో ఒకటి అయిన ఒక అర్థం. ఇంకా రెండవ అర్థం నమస్కారం అంటే నమ్రభావమే నమస్కారం. నమ్రత అంటే వంగి ఉండుట అని అర్థం. కొందరు పాపం తెగ వంగిపోతాడు. ఆ తెగ వంగిపోతే తెలుస్తుంది అసలు వీడికి నమ్రత లేదురా, వీడి వల్ల ప్రమాదం డేంజర్ అని. ఎవరో అంటారు అతి వినయం ధూర్త లక్షణం, అసలు వినయం లేకపోవడం అరాచకవాదుల లక్షణం. ఏది ఏమైనప్పటికీ కూడా నమ్రభావ ప్రకటన, ఒక విషయం పట్ల మనకు నమ్రత ఎప్పుడు వస్తుంది, అది మనకన్నా మహోన్నతం అని తెలిసినప్పుడు మనం దాని ముందు నమ్రులమైపోతాం. ఆ నమ్రభావ ప్రకటనాన్ని నమస్కారం అంటారు. అందుకు శాస్త్రం నమస్కారానికి ఏమని నిర్వచనం చెప్పించిందంటే ఆరాధయితు ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధాన పూర్వక ప్రభవభావో నమస్కార అని నమస్కార శబ్దానికి అర్థం చెప్పారు. అంటే ఆరాధించేవాడు, ఆరాధించబడేది అని రెండు వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఆరాధించేవాడికి ఆరాధించబడే వస్తువు యొక్క గొప్పతనం తెలుస్తున్న కొద్దీ నమ్రుడైపోతాడే. ఆ నమ్రభావాన్ని ప్రకటించడమే నమస్కారం. ఇది నమ్రభావ ప్రకటన. అందుకే కృష్ణుడితో మాట్లాడుతూ అందరూ అన్నారు కనుక నారాయణ నారాయణ నమస్కారం పెట్టాడు ఎవడు, అర్జునుడు. ఎన్నో మార్లు సహాయం చేశాడు కనుక నువ్వు దేవుడివి, చాలా గొప్ప పని చేసావు అని నమస్కారం పెట్టాడు. చెప్తూనే ఉన్నాడు, అంటూనే ఉన్నాడు. కానీ ఆయన విష్ణువు అని పూర్ణ స్పృహ కలిగిందా? కలగనివ్వడు. ఆయన తల్లి చూసి తెలుసుకుందాం అనుకునే లోపలే కప్పేశాడు ఆయన. ఆయన కలగనిస్తాడా? కలిగితే ఇంక వాళ్ళు తల్లిగానో అర్జునుడిగానో ఉండగలరా? వాళ్ళు ఉండకపోతే నాటకం సాగుతుందా? అందుకే వాళ్ళని అలా ఉండనివ్వడు ఆయన. ఒకవేళ చూపించాడా అప్పుడు వీళ్ళలో రియలైజేషన్ వస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ తానేమిటో అన్ని తెరలు తీసి ఒక్కసారి చూపించగానే నమస్కారం నమస్కారం నమస్కారం నమస్కారం అన్నట్టు ఆయన. అక్కడ వస్తుంది మనకు నమ్మకం. ఎక్కడ? భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో నమః నమః నమః ఎన్ని వస్తాయో మీరు చూడండి. అక్కడ ఇన్ని నమస్కారాలకి ఒక్క మాటలో చెప్తాడు, పునశ్చ భూయోపి నమో నమస్తే అని అంటాడు అక్కడ అర్జునుడు. పునశ్చ భూయ అపి మాటి మాటి మాటి మాటికి నమస్కారం చేస్తున్నానయ్యా అంటాడు. మాటి మాటికి ఎందుకు నమస్కారం చేస్తున్నావు అంటే నీది తెలుస్తున్న కొద్దీ నమస్కారం ఆపలేను నేను, అలా నమస్కారం చేస్తూనే ఉంటానంటాడు. ఈ మాట మనకి భాగవతంలో బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణి చూసి దేవా నీకు అనంత అనంత అనంత అనంత నమస్కారాలు నమస్కారాలు నమస్కారాలు అంటాడు. ఇలా నమస్కారాలు పెట్టుకుంటూ కూర్చుంటే నేను నా ఉద్యోగం నేను చేయలేను కనుక ఒక్క మాటలో చెప్తున్నాను, కల్ప పర్యంతంబు నమస్కరించడా అని ఒక మాటలో చెప్పేశాడు. నేను అంతకాలం నీకు నమస్కారం చేస్తానయ్యా అన్నాడు. ఎటువంటి ఫీలింగ్తో వాళ్ళు చెప్పారో మీరు అర్థం చేసుకోండి. మనకంటే నమస్కారం పెట్టమన్నారు కనుక మనం పెట్టేశాం, కానీ తెలిసి చేసే నమస్కారం సామాన్యం కాదండి. అది మనలో పునశ్చ భూయోపి వస్తుంది. అందుకే రుద్రకారుడైన మహర్షులు వాళ్ళు ఇన్ని నమస్కారాలు ఎందుకు పెట్టారంటే ఆ స్వామి యొక్క అనంతత్వాన్ని చూడగానే వాళ్ళకు కలిగిన దిగ్భ్రమ, ఆ అద్భుత భావన, దానితో నమః నమః నమః నమః నమః అని ఆ పరమేశ్వరుడు విశ్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుని చూసి అన్ని నమస్కారాలు చేయడానికి కారణం అది విశేషం. అక్కడ అంటాడు అర్జునుడు, కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్. అసలు నిన్ను చూసాక నమస్కారం పెట్టకుండా ఎవడు ఉండగలడయ్యా అంటాడు. తెలియనంత వరకే గాని తెలిస్తే ఆగలడా? అందుకే నిన్ను చూసిన వెంటనే నేను ఆగలేక ఇన్ని నమస్కారాలు చేశానయ్యా. కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, నేనే కాదు అదిగో అక్కడ నాకు కనిపిస్తున్నారు, సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా, దేవతలు సిద్ధులు అందరూ నీకెందుకు నమస్కరిస్తున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు దేవతల చేత వందనం పొందినవాడా అంటే పాటలు పాడేశాం, కానీ ఎందుకు ఆయన అన్ని వందనాలు పొందాడనేది ప్రత్యక్షానుభవం అయితే గానీ అర్థం కాదండి. ఋషులు ప్రత్యక్షంగా పరమేశ్వరుని చూశాడు. విశ్వంలో ప్రతి అణువున ఆయన్ని చూసి చూసి చూసి అడుగడుగున అడుగడుగున శివుడు కనబడుతుంటే నమః నమః నమః నమః నమః అని ఇన్ని నమస్కారాలు చేశారు. అది నమ్మకమే మన దగ్గరికి వచ్చింది. ఇది విశేషం. అయ్యా మీరు కృష్ణుడి గురించి చెప్తున్నారా శివుడి గురించి చెప్తున్నారా? విశ్వరూప సందర్శన యోగం అని చెప్పి మళ్ళీ అటుపోయారు, ఇటొచ్చి చెప్పారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వేదం ఏ పరమేశ్వరుని చూపించే నమః అందో ఆ పరమేశ్వరుడే కృష్ణుడు, మరెవరో కాదు. ఇద్దరికి ఏమీ భేదం లేదు. వేదం ఇద్దరిని ముగ్గురిని చెప్పలేదు, ఒకే పరమేశ్వరుని చెప్పింది. పైగా రుద్రం అంటే ఏమిటో కాదు విష్ణు సహస్రం, రుద్రం అంటే ఏమిటో కాదు విష్ణువుని చూపించేది రుద్రం. విష్ణు అంటే అర్థం ఏమిటి? విశ్వమునందు వ్యాపించున్నవాడు. పదాలకు అర్థాలు తెలియవు మనకి, మనకు ముందు నుంచి కొన్ని భావాలు ఎక్కిపోయాయి. విష్ణువు అంటే నీలంగా నాలుగు చేతులు పెట్టి కూర్చుంటాడు, శివుడు అంటే సోలం పట్టుకున్న వైపు కూర్చుంటాడు. అలా కూర్చోరని కాదు, కూర్చుంటారు. ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. రెండు పేర్లు ఉన్నప్పుడు రెండు రూపాలు ఉంటే అభ్యంతరం ఏంటండి మనకి? తప్పేం లేదు కదా, ఆయన ఇష్టం ఏనా పెట్టుకుని ఉంటాడు, అది వేరే విషయం. కానీ వేదం ప్రకారంగా మనకి విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, సర్వత్రా కనిపిస్తున్న రుద్రుడే సర్వవ్యాపకుడు. సర్వత్రా రుద్రుడు కనిపిస్తున్నాడా మీరేమిటండి అలా చెప్తున్నారు అని మీరు కొంచెం ఆలోచించండి. రుద్రుడు తప్ప ఎవరు కనిపిస్తున్నారు ఈ లోకంలో? కొంచెం ఇక్కడంతా నేను రుద్ర భాష్యం అంటే అర్థం మంత్రం ప్రతిపదార్థం తాత్పర్యం చెప్తున్నాను అనుకోవద్దు. రుద్రం యొక్క భావాన్ని మీరు తెలుసుకుంటే రుద్రోపాసన అయిపోయినట్టు. తెలుసుకోవడం కాదు, మననం చేయండి. నిత్య జీవితంలో మననం చేయండి. విశ్వాన్ని అధ్యయనం చేయడమే విష్ణు జ్ఞానం అంటే. అందుకే విష్ణువు తెలియాలంటే ముందు విశ్వం, తర్వాత విష్ణువు. విశ్వం విష్ణువు అషట్కార, ఇది అక్కడ క్రమం. అదే ఇందులో కూడా చెప్పబడుతుంది. రుద్రుడు విశ్వమంతా నిండిపోయినాడు, ఎలాగా రెండింటిగా నిండిపోయినాడు అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. రుద్రం యొక్క సారం ముందు మీకు చెప్పేస్తున్నాను. రుద్రుడు రెండుగా నిండిపోయేట్టి ప్రపంచంలో ఏమిటి? ఆయన పేరుకు రెండు అర్థాలు చెప్పేమి? ఏడిపించేవాడు, ఆనందింపజేసేవాడు, రెండు అర్థాలు. ఇవి మనకు అర్థమవుతాయి. నాదము నాదాంతము ఇవన్నీ చెప్పారు కనుక వినాలి తప్ప అనుభూతికి వచ్చే విషయాలు కాదు. ఎందుకంటే అంత సాధన చేసినప్పుడు అనుభూతికి వస్తాయి. కానీ ఈ రెండు అర్థమైపోయి ఉంటాయి, ఏడవడం నవ్వడం. ఇది అందరికీ అర్థమైన విషయం. ఈ రెండు తప్ప మనకు ఏవైనా ఉన్నాయా? సుఖము దుఃఖము, ఈ రెండు దేని నుంచి పొందుతున్నాం ఆలోచించండి. ఇదేం వేదాంతం కాదు నేను చెప్పేది. ముందు జీవితం, నేను చెప్తున్నంత జీవితం, వేదం వేదాంతం దేవుడు అన్నీ పక్కన పెట్టండి. జీవితం గురించి, చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, ఏడవడం నవ్వడం అంతేనా మన జీవితం? కాదా? ఏడుస్తున్నాం అంటే మన కూడని ఏదో జరిగింది కనుక ఏడుస్తున్నాం, వేదన కలుగుతుంది, వేదనతో బాధపడుతూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. అది ఉంది కదా జీవితంలో, ఎప్పుడూ ఏడిపోయినా ఎవరికైనా కలిసే ఉంటాయి. మిశ్ర అంటారు దీన్ని. ఈ రెండు మనం అనుభవిస్తున్నాం. మన దేనికి వేదన పడుతున్నామో దాన్ని ఘోరం అంటాం, దేనికి ఆనందిస్తున్నామో దానికి అఘోరం అంటాం. అంటే ప్రపంచంలో మన అనుభూతులన్నిటికీ రెండే పేర్లు, ఘోర అఘోర అని, ఆనందము దుఃఖము, ఈ రెండే మనం అనుభవించేది. ఈ రెండు ఎవడు కలిగిస్తున్నాడంటే ఒక్కడే అని చెప్పాం కదా, ఘోర అఘోర. ఈ రెండు ఒక్కడే కలిగిస్తున్నాడు అని తెలిసినప్పుడు మనకు ఘోరం వచ్చినప్పుడు భయం ఏముంది? ఆయన అఘోరంగా మార్చేయగలడు, ఆయన చేతిలో పనే కదండి, అందుకు అఘోరంగా మార్చేయగలడు. ఇది మనకు తెలిసాక నేను అనుభవిస్తున్న ఈ రెండు నీ నుంచే వస్తున్నాయి అని తెలుసుకుని శరణు వేడితే నువ్వేమయ్యో ఘోరానికి అఘోరానికి కూడా అతీతంగానే కనిపిస్తున్నావు. అది విశేషం. సుఖానికి దుఃఖానికి కూడా అతీతంగా ఉన్నవాడే రెండూ చేయగలుగుతున్నాడు ఆయన. ఈ రెండు చేస్తున్నవాడు రెండింటికి అతీతులైన వాడు కనుక ఈ రెండింటిని ప్రయోగిస్తున్న వాడిని గాని మనం చూడగలిగితే సుఖ దుఃఖాలకు అతీత స్థితికి వెళ్ళిపోయాం కదా, అంటే ద్వంద్వాతీత స్థితికి వెళ్ళినట్లే కదా. అందుకు రుద్రుణ్ణి బాగా అర్థం చేసుకుంటే మనం అక్కడ చేరుపుతున్నాం. కనుక ప్రపంచంలో ఘోరాఘోర రూపములతో వ్యాపించి ఉన్నాడండి రుద్రుడు. ఇది మీకు అర్థం కావాలంటే నిన్నటి వరకు కురిసిన వానే సాక్ష్యం. మొన్న సుమారు వారం 10 రోజుల వరకు వాన చుక్క కనబడలేదు మనకు. వాన పడితే మహదానందం మనకి, పడడం మొదలుపెట్టాక ఎంత ఆనందించామండి. నిన్నటి వరకు పడుతూ ఉన్న ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తూ ఉంటే ఆ వాన ఏమైంది? ఘోరం అవ్వలేదు, ప్రపంచంలో కొలంలు నిండుతున్నాయి, నదులు నిండుతున్నాయి, ఆనందంగా న్యూస్ చూసే వాళ్ళని అక్కడ పెడతాం. కానీ ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తుంటే నాకేదో నది నిండింది దేశంలో అంటే నాకెందుకు, నా ఇంట్లోకి నీళ్లు వచ్చేసేయలేదు అని బాధపడుతున్నాడా లేదా వీడు? అంటే అర్థం ఏంటి, నిన్నటి వరకు నీటి చుక్క లేదో అని బాధపడి ఆ నీరే అఘోరం అనుకున్న వాడికి ఇప్పుడు ఆ నీరు ఘోరం అయిపోలే. అయితే నీరు ఘోరమా? స్టేట్మెంట్ ఇవ్వగలమా? కాదే, ఘోరం కాదనగలమా? మళ్ళీ అది అనలేము. ఘోరా ఘోరములు నీ కర్మ బట్టి వస్తాయ్యా. అయితే నిన్నటి వరకు నాద వర్షం పడిపోయింది కనుక ఘోరంగా ఇంకా రేపటి నుంచి నా వర్షం అక్కర్లేదని అనగలమా? అనలేము. వీడికి ఘోరంగా ఉన్నా పర్వాలేదు రావచ్చు, ఎందుకంటే అక్కడేమో నదులు నిండాలి. అంటే ఒకే సంఘటన జరిగింది కానీ ఒకడికి అది ఘోరమైంది, ఇంకోటికి అది అఘోరమైంది.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Om Namah Shivaya.

0: దక్షయజ్ఞము. ప్రజాపతికి మానసపుత్రుడు దక్షుడు, అంటే బ్రహ్మ మానసపుత్రుడు. ఇతడికి 64 మంది కుమార్తెలు ఉన్నారు అని గతంలో చెప్పుకున్నాం. వీళ్లలో 10 మంది కుమార్తెలను కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నాడు, 27 మందిని చంద్రుడు వివాహం చేసుకున్నాడు, 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకున్నాడు, భృగు 11 మందిని వివాహం చేసుకున్నాడు, ఇక మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులశ్చుడు ప్రీతిని వివాహం చేసుకోగా సతీదేవిని ఈశ్వరుడికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ రకంగా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవిని శివుడు వివాహం చేసుకుని దక్ష ప్రజాపతికి అల్లుడయ్యాడు. సరే, వివాహం పూర్తయిపోయింది. సతీదేవిని తీసుకుని శివుడు కైలాసం వెళ్లిపోయాడు. ఆ తర్వాత లోకల్లో ప్రయాగలో దేవతలందరూ కూడా సత్రయాగం చేయాలి అని చెప్పేసి తలపెట్టారు. ఆ యాగానికి దేవతలు, దిక్పాలకులు, ప్రజాపతులు, త్రిమూర్తులు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్యగణాలు అన్ని కూడా విచ్చేసినాయి. దక్షుడు యాగశాలలోకి ప్రవేశించగానే సభాసందులందరూ కూడా లేచి నిలబడి గౌరవ సూచకంగా ఆయనకి స్వాగతం పలికారు. కాని శివుడు మాత్రం ఆసనం నుంచి రావలేదు. అది చూసినటువంటి దక్ష ప్రజాపతి తన అల్లుడైనటువంటి శివుడు తనను కావాలి అనే అవమానించాడు అని భావించాడు. శివుడి యొక్క చర్యని మాత్రం సహించలేకపోయాడు. అతడి మీద పట్టలేనటువంటి కోపం వచ్చింది. శివుడు చేసినటువంటి పని వల్ల ధర్మం కుంటుబడుతూ ఉన్నది. ఇతడు నా అల్లుడు, నన్ను గౌరవించవలసినటువంటి వాడు, అది లేకపోగా కూతుర్న చోటు నుంచి కదలకుండా నన్ను అవమానించాడు. వేదాన్ని శుద్ధుడికి అప్పచెప్పినట్టుగా నా కుమార్తెని ఇతడికిచ్చి అపాత్ర దానం చేశాను. ఇప్పుడు విచారించే లాభం ఏమిటి? బూడిద పోసుకుని తిరిగేటటువంటి ఇతడు నన్ను గౌరవించకపోతే వచ్చే నష్టమే ఉంది. ఈ పిశాచ నాయకుడు నన్ను అవమానించినందుకు గాను ఇక నుంచి ఇతడికి యజ్ఞయాగాల్లో హైర్భాగం లేకుండా ఉండగాక అని శపించాడు. శివుడు మాత్రం మౌనం వహించి నిర్వికారంగా ఉండిపోయాడు. కాని శివుణ్ణి శపించినందుకు అతని వాహనమైనటువంటి నందీశ్వరుడికి మాత్రం విపరీతమైన కోపం వచ్చింది. అతడు, అంటే ఈశ్వరుడు, సమస్త జగదాధారుడు, సర్వలోకైక పూజ్యుడు. అటువంటి శివుణ్ణి శపించినటువంటి దక్షిణ యొక్క ముఖము తేజోహీనమవుగాక అని చెప్పి ప్రతిశాపం పెట్టాడు ఈ నందీశ్వరుడు. ఆ మాటలు విన్నటువంటి దక్ష ప్రజాపతి కుద్రుడై, ఓరే నంది, శివునితో పాటుగా నీకు కూడా యజ్ఞయాగాలలో హైర్భాగము అనేది ఉండదు అని ప్రతిశాపం పెట్టాడు. ఈ శాపానికి రెచ్చిపోయినటువంటి నందీశ్వరుడు, ఓ బ్రాహ్మణోత్తములారా, దక్షుడు శివుణ్ణి శపించినా కూడా మీరు చూస్తూ ఊరుకున్నారు కాబట్టి బ్రాహ్మణులు శూద్రులకు పురోహితులై దాన ధర్మాలు పట్టుకోండి, ఈ బ్రాహ్మణులంతా కూడా దరిద్రంతో బాధపడండి, పండితులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా బ్రహ్మ రాక్షసులుగా జన్మించండి అని చెప్పేసి మళ్లీ శాపం పెట్టాడు. సభలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా గగ్గోలు పెట్టారు. అప్పుడు శివుడు కల్పించుకుని, నందీశ్వర, బ్రహ్మద్వేషము అన్నద్వేషము రెండూ కూడా పనికిరావయ్యా, కాబట్టి శాంతించు అన్నాడు. శివుడి యొక్క మాటలు విన్నటువంటి నందీశ్వరుడు శాంతించాడు. సరే, ఎవరి స్థానాలకు వాళ్ళు కదిలి వెళ్లిపోయారు. యజ్ఞం పూర్తయిపోయింది. దక్షుడు మాత్రం సమయం దొరికినప్పుడల్లా శివుణ్ణి అవమానించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకసారి దక్ష ప్రజాపతి బృహస్పతి శవనము అనేటటువంటి యజ్ఞాన్ని ఏర్పాటు చేసి ఆ యజ్ఞానికి దేవయక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య నాగగణాలను అందరినీ కూడా ఆహ్వానం చేశాడు. కాని శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు, సతీదేవిని పిలవలేదు, కనీసం కబురు కూడా చెయ్యలేదు. యజ్ఞం ప్రారంభమైంది. ఋత్విక్కులు వేదమంత్రాలు చదువుతూ ఉన్నారు. భృగు, మరీచి, దధీచి మొదలైనటువంటి శివభక్తులంతా కూడా ఈ యాగానికి శివుడు ఎందుకని రాలేదు అని దక్షుణ్ణి అడిగారు. దానికి శివుడు భూత ప్రేత పిశాచాలకు అధిపతి, అతడు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని సమాధానం చెప్పాడు దక్షుడు. ఆ మాటలు విన్నటువంటి వాళ్ళు, ప్రజాపతి, శివుడు మంగళకరుడు, అతడు లేనటువంటి చోట అమంగళం జరుగుతుంది, కాబట్టి మేము ఇక్కడ ఉండం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వామదేవుడు, గౌతముడు, అలాదుడు మొదలైన వాళ్లు కూడా వాళ్ళని అనుసరించారు. అంటే వాళ్లు కూడా ఇక్కడి నుంచి ఈ యాగశాలలోంచి నిష్క్రమించారన్నమాట. దక్షుడు వీళ్ళెవరిని కూడా లెక్క చేయలేదు, యజ్ఞాన్ని మాత్రం ప్రారంభం చేశాడు. సతీదేవి కైలాసంలో చిలకత్తులతో కలిసి విహరిస్తూ ఉన్నది. ఆకాశంలో పయనించి విమానాల్లో దేవతలు, గంధర్వులు అందరూ కూడా వెడుతూ ఉన్నారు. అప్పుడు ఆవిడ చిలకత్తలను పిలిచి వీళ్ళంతా ఎక్కడికి వెడుతున్నారు అని అడిగింది. అమ్మా, దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉన్నాడు, ఆ యజ్ఞం చూడటం కోసం అని చెప్పి వీళ్ళందరూ వెళుతూ ఉన్నారు అన్నారు చెలికత్తెలు. తండ్రి చేసేటువంటి యాగానికి తను కూడా వెళ్లాలి అనుకున్నది సతీదేవి. కాని అదే మాట తన చెలికత్తెలను అడిగింది, మనం వెళ్ళటం లేదా అని. అమ్మా, మనకు ఆహ్వానం రాలేదు అన్నారు. మనకు ఆహ్వానం ఎందుకు? నేను సాక్షాత్తు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెని, తండ్రి నన్ను ఆహ్వానించడం ఏమిటి? నాకు ఆహ్వానం పంపించకపోయినా పర్వాలేదు, నా తండ్రే కదా, నేను వెళతాను అని చెప్పి ఈశ్వరుడి దగ్గరికి పోయి తండ్రి చేసేటువంటి యాగాన్ని గురించి చెప్పి, నాథా, మనం కూడా యాగానికి వెళదాము అన్నది. పిలవని పేరంటానికి వెళ్లొద్దు అన్నాడు శివుడు. కాదు, నువ్వు రాకపోతే మానేయి, కనీసం నేను ఒంటరిగా అయినా సరే ఆ యాగానికి వెళ్లి తీరతాను అంది. భార్య యొక్క మాటను కాదనలేదు ఈశ్వరుడు. భూతగణాలు తోడిచ్చి సతీదేవిని యాగానికి పంపించాడు. ఆ భూతగణాలని వెంటబెట్టుకుని సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తల్లి ఈవిడ రావటం, కుమార్తె రావటం చూసింది, మనసారా ఆహ్వానించింది. సతీదేవి యొక్క అక్కలు, చెల్లెళ్ళు మాత్రం పొడి మాటలు మాట్లాడారు అంతేగాని ఆప్యాయంగా పలకరించలేదు, మాట్లాడలేదు, లోపలికి రమ్మనలేదు. ఏమింత పరిమాణానికి, ఈ పరిణామానికి ఆశ్చర్యపోయినటువంటి సతీదేవి తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి, నేను యాగానికి వచ్చాను అంది. తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉన్నాడు. తల ఎత్తి చూశాడు, తల ఉంచుకుని మళ్లీ యాగం చేస్తూ ఉన్నాడు. తండ్రి, నేను వచ్చాను అంది సతీదేవి. నిన్ను ఎవరు రమ్మన్నారు అన్నాడు. నిన్ను పిలవలేదు అన్నాడు. నీ భర్త భూతనాథుడు పిశాచనాయకుడు, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు, పుర్రెల మాల ధరిస్తూ ఉంటాడు, కాబట్టి అతడు అపవిత్రుడు. అతడి భార్య అయినటువంటి నువ్వు కూడా అపవిత్రాలువే అయిపోయావు, కాబట్టి నీకు గాని నీ భర్తకు గాని ఈ యాగశాలలో ప్రవేశం లేదు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి సతీదేవికి ఏమీ తోచలేదు. పుట్టింట్లో ఘోరమైనటువంటి అవమానం జరిగింది, భర్త మాట కాదు అని చెప్పేసి యాగానికి వచ్చింది, వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. ఇంత అవమాన భారంతో ఇంటికి వెళ్లలేదు, ఇక్కడ ఉండలేదు, ఏం చేయాలి? మరణమే శరణ్యం. అందుచేత యోగాగ్నిని సృష్టించి అందులో దగ్ధమైపోయింది సతీదేవి. ఆవిడతో పాటు వచ్చినటువంటి పిశాచ గణాలన్నీ కూడా యాగశాలను బీభత్సం చేయడానికి పూనుకున్నాయి. భృగు మహర్షి దక్షిణాగ్నిలో అభిచారికాహమం చేసి ఆ యొక్క భూతగణాలన్నింటినీ కూడా శాంతపరిచాడు. పిశాచగణాలు పరిగెత్తుకుంటూ పోయి శివుడి దగ్గరికి వెళ్లి ఆ జరిగినటువంటి విషయం అంతా కూడా ఆయనకు వివరించాయి. శివుడు కోపంతో హుంకరించి తన జటాజూటంలోని ఒక జడను లాగి నేల మీద వేసి కొట్టాడు. అందులో నుంచి భద్రకాళి వీరభద్రుడు భయంకరమైనటువంటి వికటాసం చేస్తూ వచ్చారు బయటికి. భృంగి తదితరమైనటువంటి పిశాచగణాలన్నీ కూడా వెంటరాగా ఈ వీరభద్రుడు భద్రకాళి ఇద్దరూ కూడా దక్షిణ యొక్క యజ్ఞ వాటికి బయలుదేరారు. వారి రాకతో అకాల ప్రళయం వచ్చినట్టుగా అయిపోయింది. యజ్ఞవాటికలో సభాసదుల యొక్క మొహాలన్నీ కూడా కాంతిహీనమైపోయినాయి. ఆకాశం నుంచి నక్షత్రాలు నేల మీదకి రాలిపోయినాయి. దక్షిణ యొక్క ఎడమ కన్ను అదిరిపోయింది. అపశకునాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసినటువంటి సభాసదులు ఎక్కడి వాళ్లు అక్కడే పారిపోయారు. కానీ ఈ పిశాచగణాలు మాత్రం వాళ్ల వెంటబడి పట్టుకుని చితకబాదినాయి. వీరభద్రుడు యాగశాలలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకుని హింసించాడు. చివరికి దక్షుడి యొక్క తలగాస్త నరికి దక్షిణాగ్నిలో హోమం చేశాడు, అంటే హోమకుండంలో పారేశాడు. ఇంకా కోపం చల్లారక విలయతాండవం చేస్తూ ఉన్నాడు, వికటాట్టహాసాలు చేస్తూ ఉన్నాడు. రుత్రిక్కులను కూడా పట్టుకుని క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. యాగశాలంతా కూడా చిన్నాభిన్నం చేసి పారేశాడు. దక్షుడి యొక్క భార్య కొందరు దేవతలతో వచ్చి వీరభద్రుని భద్రకాళిని కూడా శాంతించమని పరిపరి విధాల ప్రార్థించింది. వాళ్లు శాంతించి కైలాసానికి తిరిగి వెళ్లిపోయారు. దక్ష ప్రజాపై తలపెట్టినటువంటి యజ్ఞంగా సర్వనాశనమైపోయింది. ఈ రకంగా యజ్ఞం గనక మధ్యలో ఆగిపోయినట్లయితే లోకాలకన్నింటికీ కూడా అరిష్టం వాటిల్లుతుంది. ఈ విషయాన్ని తెలిసినటువంటి బ్రహ్మ విష్ణువు మొదలైనటువంటి దేవతా ప్రముఖులంతా కూడా శివుడి దగ్గరకు వెళ్లి, ఈశ్వర నీకు తెలియందేం లేదు, యజ్ఞం గనక పూర్తి కాకుండా ఇట్లా ఆగిపోయినట్లయితే అశుభం జరుగుతుంది, లోకాలన్నింటికీ కూడా ఈతి బాధలు తప్పవు, కాబట్టి ఏ రకంగా అయినా సరే ఈ యజ్ఞాన్ని పూర్తి చేయించవలసింది అని బతిమాలారు. వాళ్ల యొక్క ప్రార్థనను మన్నించినటువంటి వాడై శివుడు యజ్ఞశాలకు వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఈశ్వరుడు తన యొక్క దూతలను పంపించి రీత్విక్కులందరినీ కూడా మళ్లీ వెనక్కి పిలిపించాడు. దక్షుని యొక్క తల హోమకుండంలో పడి మాడి మసైపోయింది. దక్షుడికి మొండె ఒకటే ఉంది, తలలేదు. కాబట్టి ఉత్తర దిశగా తల పెట్టి పడుకున్నటువంటి ఏ ప్రాణికైనా సరే తల నరికితేమన్నాడు శివుడు. శివుడి యొక్క భటులు వెళ్లి అంతా వెతికారు. అలా పడుకున్నటువంటి ఒక మేక కనిపించింది వాళ్లకి. ఆ మేక తలగాస్త నరికి పట్టుకొచ్చారు. దాన్ని దక్షుడి యొక్క శరీరానికి అంటించారు. దక్షుడు పునర్జీవితుడై యాగం పూర్తి చేశాడు. ఆ తరువాత దక్ష ప్రజాపతి పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకుని క్షమించమని పరిపరి విధాలా ప్రార్థించాడు. శంకరుడు అనుగ్రహించి దక్షుడు చేసినటువంటి ఆ యజ్ఞం చేసినటువంటి స్థలం ఉన్నదే అది ఇక మీద దక్షవాటిక అని పిలువబడుతుంది అని వరవిచ్చాడు. ఈ రకంగా తనకు అపకారం చేసినటువంటి ఆ దక్ష ప్రజాపతిని కూడా క్షమించి మళ్లీ అతన్ని పునర్జీవితుణ్ణి చేశాడు ఈశ్వరుడు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, the 24/7 spiritual channel from shaivam.org.

నోనిష్ట్యోయమమాత్యోని చఖానా ఇదమహంతం వా లగముద్వాపామియన్న సమానోయమసామానోని చఖానా ఇదమహంతం వా లగముద్వాపామియన్న సబంధుర్యమసాబంధుర్ని చఖానా ఇదమహంతం వా లగముద్వాపామియన్న సజాతోయమసా జాతోని చఖానోత్కృత్యాంకీరామి స్వరాలాసి సపత్రః సత్రరాలస్య భీమాతిః జనరాలాసి రక్షోః సర్వరాలస్య మిత్రః.

రక్షోహనౌ బలగహనౌ పర్యూహామి వైష్ణవీ వైష్ణవమాసి వైష్ణవాస్థా దేవస్య త్వాసవితుః ప్రాసాపేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదాదేనార్యాసీదమహజ్ఞే రక్షాసో గ్రీవా అపి కృంతామి యవోసి యవయాస్మద్వేషో యవయారాతీ దివే త్వాంతరిక్షాయ త్వా పృథివ్యై త్వా శుంధంతాళ్ళోకాః పితృషదానాః పితృషదా నమసి ఉద్దివగ్గస్తభానాంతరిక్షం వృణదృగ్ఞః స్వపృథివ్యాం ద్యుతానస్త్వా ఆమారుతోమి నోతు మిత్రావరుణౌ ధ్రువేణ ధర్మాన బ్రహ్మవని త్వా క్షత్రవని రాజస్పోషవని పర్యూహామి బ్రహ్మాదృగ్యః క్షత్రంద్రగ్యః ఆయుర్దృగ్యః ప్రజాందృగ్యః ధ్రువాసి ధ్రువోస్మిన్ యజమాన ఆయతానే భూయాత్ ఘృతే నద్యా వా పృథివీ పూర్యేథామింద్రస్య ఛదిరాసి విశ్వజనస్య ఛాయా పరిత్వా గిర్వణో గిరా ఇమా భావంతు విశ్వతాః వృద్ధాయమను వృద్ధాయో జుష్టా భవంతు జుష్టాయః ఇంద్రస్య స్యూరసీంద్రస్య ధ్రువోసి ఐంద్రమాసి వైశ్వదేవమాసి విభూరాసి ప్రవాహాణో వన్నీరసి హ్యవాహానః శ్వాత్రోసి ప్రచేతాస్తుతోసి విశ్వవేదాః ఉషిగాసి కవిరంఘారిరసి బంభారిః హవస్యూరాసి దువస్వాంఛుంధ్యూరాసి మార్జాలీయాః ఋతధామాసి స్వర్జ్యోతిః సముద్రోసి విశ్వవ్యాచాః అచోస్యేకా పాదహీరసి బుధ్న్యాః సమ్రాలాసి కృషానుః పరిషద్యోసి పవామానః నభోసి ప్రతక్వా మృష్టోసి హవ్యసూదానః సమూహ్యోసి విశ్వవేదా ఊనాతిరిక్తస్య ప్రతిష్ఠా అజ్ఞాయః సగరాః సగారాస్థసగారేణ నామ్నా రౌద్రేణానీకేన పాతమాగ్నయః పిపృతమాగ్నయో నమో వోస్తు మామాహిజ్ఞసిష్టా జ్యోతిరసి విశ్వరూపం విశ్వేషాన్ దేవానాగ్ఞసమిత్ త్వగ్ఞసో మతనో కృద్భ్యో ద్వేషోభ్యోన్యకృతేభ్యః ఉరుయంతాసి వరూథగ్ స్వాహా జుషానో అప్తు రాజ్యస్య వేతు స్వాహా అగ్నేనయా సుపథా రాజే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జోహురానమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ అయన్నో అగ్నిర్వరేవ స్కృణో త్వయం రుధః పుర ఏతు ప్రభిందన్ అయం వాజా అంజయతు వాజా సాత అయజ్ఞశత్రుంజయతు జర్హషాన స్వాహా ఉరు విష్ణో విక్రామస్వో రుక్షయాయనస్కృధి ఘృతం ఘృతయో నేపి బప్రప్రాయజ్ఞపాతింతి రస్వాహా దేవా సవితరేషతే సోమస్తజ్ఞ రక్షస్వమాత్వా దభన్

శ్రీకాయుధా పునరంతః విశ్వతః ధారయ్యాయత్తస్తాజ్ఞేయం ప్రధారయా విశ్వస్తేకస్తేకస్తుదేకస్తేన ఆదిత్యాజ్యంజిలానాభినందేత

అగ్రయః భయస్థః ప్రధామృషిమ్ అగ్రిమోర్ధ్వాదివక్షతరస్పృథివ్యాయనం అపాగం వేషాగుంజయిందకే హయమిహ ప్రధ

రాజంధవద్వరాణోమాదీం వర్ధమానజ్ఞేదమే సమక్షిదేవూనరే దూపాయనోభరాణే అర్ఘే తన్నో అంతమ ఉదశ్రాతాశివోభవృక్షిష్టదీరివ సుమ్నాయ నూనమేమేత్యుశ్రవా.

రామదః సహస్రవోషం పుష్యాధమ్మయి భోరాయ శ్రయంతా సత్రేంద్రయం భర్గో దేవస్య ధీమహి ధీ

పృచ్చలే హరిత్వాగ్నేపురం వయమ్ విప్రవం సహస్య ధీమహి శివసౌనం దివేభేక్తారంభం గుణావన అగ్నే విభవతే విభవతి అహం మయా విభవతి నా భూయాపం సుగ

ప్రవాస్మరంబాదే అగ్నిహోత్రంజుహోయేరేంద్రయమానస్ స్కైవ్రేదస్ జగతమే.

ప్రజాయేతమేతేతేవేతేవృత్తేవేతేవృత్తేవ్రయోజాయ స్వూయాన్ధవ

ఉన్నత్తం జాతోయేభ్యోనాక్షోపాయపరిద్వా పరీష్వాదబ్రహ్మవేరిందూయం పాదస్వస్థిక్షమానోదశీనాయమాన అస్మాకమధ్యమవత్సారామిక్షత్రమయం సుదీర్యం అయందయోమ దశిమగం రహస్య

యచ్చతో అవిజపాత్మృంహద మహే మోదరాతరేమ ఉభక్షత్రమజం దేవోకేకం సుధర్మానవేకం సుప్రణేకం సుద్రామానం ప్రజయేం గ్రామేహసం సుశ

తాండవః పరిభ్రమణ ఉద్దండో భ్రమరాయిత తాండవః శక్తిర్నిశా నిశ్చలోప సవ్యవూర్జిత తాండవః కరాబ్జధృత కాలాగ్నిః కృత్య పంచక తాండవః పతంజలి సుసందృష్టః కంకాళశ్చోర్ధ్వతాండవః ప్రదోషో మృత్యుమథనో వృషశృంగాగ్ర తాండవః బిందుమధ్యకళారూపో వినోదః ప్రౌఢ తాండవః భిక్షాటనో విరాడ్రూపో భుజంగత్రాస తాండవః భుజంగలలితస్తత్వం మునిః కళ్యాణ తాండవః మనోజ్ఞశ్చార్భటీకాల కూటభక్షణ తాండవః పంచాక్షర మహామంత్ర పరమానంద తాండవః ఓం ఇత్యే

हरेति वा भज मनः शिवमेव निरन्तरम्। ऋतौ नादांते द्रवति द्रावयति इति रुद्रः। ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతవు నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతమునందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి. ఇది ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవ మంత్రాన్ని ఓం అని, ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతోందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్లే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంటాయి. వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి, చాలా సూక్ష్మమైనటువంటిది. అదే మన ఓం అనగానే ఆ తర్వాత ఏం జరుగుతుంది, మకారం ఎక్కడికి వెళ్తుంది ఆలోచించే మనం. ఓం అన్నప్పుడు ఆ ఊ మా పలుకుతున్నాయి మనం, విడివిడిగా అంటున్నాం ఇప్పుడు, కానీ కలిపే కదా అంటాం. కలిపి అన్నప్పుడు ఆ ఊ మా తర్వాత అది క్రమంగా పై అవస్థలు మొత్తం చెప్పబడుతున్నాయి. మూడైతే అవి ఎనిమిదిట ఆ తర్వాత అవస్థలు. అవి స్వరిత స్వరం, అర్ధబిందువు, నాదము, మనోన్మని, ఇలా వెళ్ళి నాదాంతం వరకు వెళుతుంది. ఇలాగ మొత్తం ఎనిమిది పేర్లు ఉన్నాయి. దీన్ని మహిమ్న స్తోత్రకారుడు ధ్వనిభిర అణుభిహి అవరుంధానం అన్నాడు. ధ్వనిభిహి అణుభిహి, సూక్ష్మమైన ధ్వనులు అని చెప్పాడు. ఓం అని బయటకు వినబడేవి స్థూల ధ్వనులు, దాని వెనకాల మనకు తెలియకుండా దాని వైబ్రేషన్ సహస్రారం వరకు వెళుతుంది. ఓం అన్నప్పుడు ఇక్కడ దాకా మనకు వెళుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్లేటప్పటికి కొన్ని అవస్థలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నాదాంత స్థాయికి వెళుతున్నప్పుడు ఉండే స్థానం మనోన్మని. అక్కడ ఉన్న శక్తి గురించి మనకి లలితా శాస్త్రంలో మనోన్మని నామం కూడా చెప్పబడుతున్నది. ఇప్పుడు మీరు చూడండి, సాధన అంతటికి ఏ సాధన లేనా ధ్యానం అని చెప్తారు. దానికి కొందరు పేర్లు తెలియకపోవచ్చు, కానీ వెన్ను నిటారుగా ఉంచి శ్వాస నియంత్రించి చేస్తున్నారు. ఈ శ్వాస నియంత్రణ ప్రధానంగా మూడు నాడుల్లో పెడుతుంది కదా, ఈడ పింగళ సుషుమ్న. ఈ శ్వాసల్లో ప్రణవాన్ని మనం సాధన చేసి క్రమంగా వెళితే అది చివరికి ఎక్కడికి వెళుతుందో ఆ నాద అంతఃస్థానానికి వెళ్ళగానే ఒక అపూర్వమైన ఆనందం మనకు లభిస్తుంది. ఏకాగ్రంగా చేయగలిగి సిద్ధించితే ఆ నాదాంతమునందు ఏ ఆనందం ద్రవీభూతమే ప్రవహిస్తోందో ఆ ఆనంద స్వరూపుడు రుద్రుడు. అందుకే ఋతౌ నాద అంతే ద్రవతి ద్రవయతి ఇది రుద్రహ అని చెప్పారు. దీన్నే మన లలితా సహస్రాన్ని మీరు కొంచెం పరిశీలిస్తే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అన్నారు. సుధాసారాన్ని అభివర్షణం చేయుట కురిపిస్తుందిట అక్కడి నుంచి. యోగి క్రమక్రమ సాధనల్లో ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటి సహస్రారానికి చేరగలిగితే అక్కడ గడ్డ కట్టిన అమృత బింబము వలె ఉన్నటువంటి శివశక్త్యాత్మకమైనది ఏదున్నదో అది కరగి 72,000 నాడుల్ని తడుపుతుంది. అదే సౌందర్య లహరి విన్నవారికి పరిచయం ఉంటుంది. ప్రపంచం సించంతి అనేటువంటిది రసం అమ్నాయమహసహాయ. ఆమ్నాయ అంటే మాటిమాటికి 72,000 నాడుల్ని తడుపుతూ ఉంటుంది. ఆ యోగి మహదానంతో అనుభవిస్తాడు. అదే అభిషేకం అనేటువంటి దాంట్లో అర్థం అది. ఆ విధంగా ఆ చివరి వరకు సాధన సాగుతుంది. ఇలాగ ఓంకారం మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నది, 11 రకములుగా ఇక్కడ దాకా చేరుకునేటప్పటికీ దాని ప్రస్థానం. ఇందులో వ్యక్తం 3, అవ్యక్తం 8, మొత్తం కలిపి 11 అని చెప్పారు. 11 విడిగా అర్థం చేసుకోవడానికి మనం చెప్తున్నాం, కానీ నిజానికి విడివిడిగా లేవని కలిపే మనం చెప్తున్నాం కదా ఓం అనేటటువంటిది. అలాంటి ఈ 11 స్థానములే ఏకాదశి రుద్రులు ఉంటాయి. ఈ 11గా ఉన్న ఏకాదశి రుద్రులు ఒకే ప్రణవంలో దాగి ఉన్నారు కనుక వాళ్ళని కలిపి ప్రణవం ఒకటి కనుక ఏకాదశి రుద్రులు కలిపి ఒకడే రుద్రుడు. అందుకే ఓంకారమే రుద్రుడు. ఈ విషయం మనకి తర్వాత ఎలాగో నమ్మకంలో వస్తుంది. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కాకుండా ఆ రోజు చెప్పింది గుర్తు పెట్టుకుంటే మరొక చోట మళ్ళీ నేను ఎక్కువ వ్యాఖ్యానించవలసిన అవసరం రాదు నాకు. అందుకు ఇక్కడ ప్రణవస్వరూపుడు
రుద్ర అంటే అర్థం ఏమిటి? ఓంకార స్వరూపుడు. ఈ ఓంకారం నుంచే వేదములు అన్ని ఆవిర్భవించే కనుక రుద్రుడంటే ఎవరయ్యారు? శబ్ద బ్రహ్మ స్వరూపుడు, వేద వేద్యుడు, వేదములన్నిటికీ మూలమైన ఓంకార స్వరూపుడు. ఓంకారము యొక్క అంతమునందు కూడా ద్రవించేవాడు ఆయనే. ఇది విశేషం. అందుకు రుద్రుడంటే విశ్వమంతా నిండిపోయి విశ్వానికి ఆమలు కూడా ఉండేటువంటి ఏ ఆనంద స్వరూపుడున్నాడో ఆయన అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఈ సాధన చెప్పినప్పుడు నేను మూడు నాడులు పేర్లు మీకు చెప్పాను, ఇడ, పింగళ, సుషుమ్న. ఈ నాడుల పేర్లు దానిలో ఉన్నటువంటి సాధనలో ఆరు చక్రములు దాటి క్రమంగా వెళ్ళడం లలితా శాస్త్రంలో మనకు పరిచయమే. ఈ వెళ్ళేటప్పుడు మనం తిన్నగా కూర్చున్నప్పుడు ఆ నాడుల స్వరూపం ఎలా ఉంటుంది? వెన్ను నడుమ సుషుమ్న బిసదంతు తనీయసి తామరతూడులో దారంలా ఉంటుంది అని వర్ణించారు. దీనికి ఇరు ప్రక్కల ఏమున్నాయి? ఇడా పింగళ నాడులు ఉన్నాయి. ఈ స్వరూపాన్ని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇది సరిగ్గా మూలాధారం నుంచి బయలుదేరి వెళుతున్నటువంటి ముఖ్య నాడి సుషుమ్న. అది సహస్రారం వరకు వెళుతున్నది. ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పుడు సుషుమ్నలో కలిసిపోయే నాడులు రెండే, అవి ఇడా పింగళ. అందుకు సుషుమ్న ముఖ్య నాడి, దానినే బిసదంతు తనిగేసని. దానిలో నిరంతరం ప్రాణశక్తి అధోముఖంగా ప్రతి వారిలో ప్రసరిస్తూ ఉంటుంది కనుక మన జీవితాలు పెడుతున్నాయి. అధోముఖంగా ప్రసరించే ఆ ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా పంపడం అనేటువంటిదే మనం చేసే షట్చక్ర సాధనలో స్వరూపం. ఈ స్వరూపం సాగుతున్నప్పుడు మొత్తంగా మనకి మన లోపల ఎంత శరీరం నిలబడడానికి ఒక స్తంభం ఆధారంగా ఉంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ స్తంభం వెన్ను అయితే వెన్నులో పరమాధారంగా ఉన్నటువంటిది ఈ సూక్ష్మమైన నాడి. అత్యంత సూక్ష్మమై మన మొత్తం ప్రాణశక్తికి ప్రధానమైనటువంటి సుషుమ్న నాడి మొత్తం శరీరానికి స్తంభము వలె ఉన్నది. అందుకే శివుణ్ణి స్థాణు, స్తంభం, లింగం అనడానికి కారణం అదే. అలా ఉన్నటువంటి వాడు ఈయన జ్యోతిర్లింగమై ఉన్నాడు. మన శరీరంలో చూస్తే మూలాధారం సహస్రారం అని ఏదో పరిమితి పెట్టుకున్నామే గానీ దీనికి మొదలు తుది రెండూ లేదు. ఇది ఎక్కడ మూలమైందో ఎక్కడ అంతమైందో మనకే తెలియదు. మన ధ్యానంలో సహస్రారం వరకు చేరిన తర్వాత నిజంగా చేరగలిగితే దాని యొక్క అనంతత్వం తెలుస్తుంది ఎక్కడున్నదో అది. అందుకే తుది మొదలు తెలియని మహాస్తంభం, అగ్ని స్తంభం, జ్యోతిర్మయమైన స్తంభంలా ఉంటే రెండు పక్కల ఇడా పింగళ నాడులు ఉన్నాయన్నారు. ఆ ఇడా పింగళ నాడుల్లో ఒక్కొక్క నాడికి అధిదేవతలు ఉన్నారు. ఆ ఇడా పింగళ నాడికి బ్రహ్మ విష్ణువులు అధిదేవతలు, ఈ మధ్యలో ఉన్న సుషుమ్న నాడికి పరమేశ్వరుడు అధిదేవత. అందుకే అగ్ని స్తంభానికి రెండు వైపులా బ్రహ్మ విష్ణువులు ఉండడం అనేటువంటి దానిలో అంతరార్థం ఇది. ఈ నడుమ ఉన్నటువంటి ఆ స్తంభం ఏదైతే ఉందో అది నాదాంత స్థితి వరకు వెళుతుంది గనక మన ప్రాణశక్తికే రుద్రుడు అని పేరు. ఇది విశేషం. ఆ కారణం చేతనే రుద్రోపాసన ఎవరైతే చేస్తున్నారో, అంతేకాదు రుద్రాన్ని సస్వరంగా నేర్చుకుని ఎవరైతే అంటూ ఉన్నారో వారికి తెలియకుండా ఒక మహాప్రాణోపాసన చేస్తున్నట్లే. అంతేకాకుండా మరొక సంకేతం కూడా ఇందులో మనం గ్రహించవచ్చు. ఇక్కడ ప్రసరిస్తున్న ప్రాణశక్తి అనంతరం వాయువులుగా మన శరీరంలో వివిధ కార్యాలు చేస్తాం. రుద్రులంటే ఎవరో ఇది కూడా తెలుసుకోండి, ఏకాదశ రుద్రులు అనేటువంటిది. విశ్వంలో నిర్వహించే రుద్రులు పక్కన పెడదాం, ముందు మన విశ్వంలో నిర్వహించే రుద్రుల గురించి ఆలోచిద్దాం. ప్రాణశక్తి మన శరీరంలో ఎన్ని విధములుగా పనిచేస్తుందో శాస్త్రం చెప్తున్నది. ఎన్ని విధములు? 10 విధాలుగా ఉన్నది. అందులో ప్రధానంగా అందరికీ పరిచయం పంచ ప్రాణాలు అని. మన భారతీయ శారీర శాస్త్రం అంటే శరీరం గురించి భారతీయ శాస్త్రాలు చాలా విశేషాలు చెప్పాయి. వాటిని నిజంగా అధ్యయనం చేస్తే అన్ని రోగాలు కూడా పోగొట్టుకోవచ్చు. మన శరీరం పనిచేయడానికి కారణం వాయువులు, వీటినే ప్రాణములు అన్నారు. మొత్తం వాయువుని కలిపి ప్రాణములు అన్నారు. మన యొక్క ఆత్మ చైతన్యాన్ని మొత్తం శరీరం అంతా ప్రసరింపజేసేవి ఈ వాయువు. ఇవి మొత్తం ప్రధానంగా పంచ ప్రధాన వాయువులు, పంచ ఉపవాయువులు కలిపి 10 వాయువులయ్యి. ప్రధాన వాయువులేవి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవేవి ఎలా పనిచేస్తేనే ఆ పేర్లు ఎందుకు పెట్టారో ప్రతిదానికి అంతరార్థం ఉంది. అదొక శాస్త్రం. ప్రాణం అనేటువంటిది ముఖ్యమైతే అపానం అనేది మన శరీరంలో అధోముఖంగా ప్రసరించేటువంటిది. వ్యాన ఉదానములన్నీ కూడా మన శారీరక వ్యవస్థని అవి ఎవరి ఏవి ఎలా పనిచేస్తున్నాయని తెలియజేయడానికి పేర్లు. ఇలా పంచ ప్రాణవాయువులైతే వాటికి ఉపవాయువులుగా నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అని మరో 5 ఉపవాయువులు. ఇవి కలిపి 10 అయ్యాయి. ఈ 10

నడుపుతోంది జగత్తుని, వాటిని నడిపేవాడు కూడా రుద్రుడే. ఇది రుద్ర శబ్దంలో ప్రాణశక్తి స్వరూపుడు అని ఒక అర్థాన్ని చెప్పారు. రుత్యా వేద రూపయా ధర్మాదీన్ అవలోకయతి ప్రాపయతి ఇతి రుద్ర అన్నారు. అంటే వేదస్వరూపుడై ఏది ధర్మమో తెలియజేస్తూ దాన్ని కలిగించేవాడెవడో అతడు రుద్రుడు. వృతం అంటే శబ్దం అన్నాం. శబ్దం అంటే ఏమిటి? వేదం. దాని చేత ప్రాప్య పొందబడేవాడైనా పొందింపజేసేవాడు అయి ఆ కారణం చేత రుద్ర అంటే వేద వేద్యుడు, వేద ధర్మము ద్వారా దొరికేవాడు, ఇంకో విషయంలో దొరకడు. అందుకే వేద వేద్యమైన పరమాత్మ. అందుకే రుత్య వాగ్రూపయ వాచ్యం ప్రాపయతి ఇది రుద్ర అని కూడా నిర్వచనం చెప్పారు. ఇంకొక అర్థంలో రుజం ద్రావయతి ఇది రుద్ర అని కూడా అర్థం ఉంది. రుజం అంటే రోగాదులను పోగొట్టువాడు అని అర్థం. అసలు జబ్బు ఏంటో ముందే చెప్పుకున్నాం కనుక ఆ జబ్బును కూడా పోగొట్టేవాడు గనక వైద్యుడు అనే అర్థం రుద్ర శబ్దానికి సరిపోతున్నది మనకి. ఇలాగా ఎన్ని ఎన్ని అర్థములు చెప్పిందో వేదం లెక్కలేదు. ఒక రుద్రార్థములు చెప్పుకుంటూ ఉంటేనే చాలా మనకు విషయం తెలుస్తుంది. ఇన్ని అర్థములు ఉన్నాయంటే అర్థం ఇన్ని అర్థాలు మనకిస్తాడని అర్థం. ఇందులో చెప్పబడ్డ అర్థములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనకి ఇవ్వగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శబ్దశక్తిని ఇవ్వాలన్నా రుద్రుణ్ణి ఉపాసించాలి, ప్రాణశక్తులు సరిగ్గా పనిచేయాలన్నా రుద్రోపాసన, అదేవిధంగా మనకున్నటువంటి అనేక అరిష్టాలు అనిష్టాలు తొలగించుకోవడానికి రుద్రోపాసన. ఇది రుద్రతత్వం. శివుడు రుద్రంగా రుద్రునిగా వ్యక్తమైనప్పుడు మనల్ని ఎన్ని విధాలుగా ఆదుకుంటున్నాడో చూడండి. ఇక్కడ మనం విశ్వాన్ని రుద్రమయంగా దర్శించాలి. దర్శించితే మనకి ఒక అపూర్వమైన దర్శన శక్తి వస్తుంది. విశ్వాన్ని ఎలాగ అబ్జర్వ్ చేయాలని చెప్తాడు రుద్రుడు, అదే నమక మంత్రాల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి రుద్రుడు గురించి నమకం అనే మంత్రభాగాన్ని చెప్తున్నాం. దీనికి నమకం అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే నమశబ్ద బాహుళ్యం చేత దీనికి పేరు వచ్చింది అన్నారు. దీని నిండా నమః నమః నమః నమః, మొదటే నమస్తే రుద్రమన్యవ అని మొదలవుతుంది. ఆ నమస్తే అనేది ఎప్పుడు నమతోనే మొదలై అనేక నమస్కారాలు ఉన్నాయి. ఈ అనేక నమస్కారాలు అన్యతరతో నమస్కారము ఉభయతరతో నమస్కారము అని, అంటే మంత్రానికి రెండు వైపులా నమస్కారాలు, కొన్నిటికి మంత్రానికి ఒకవైపు నమస్కారాలు కొన్నిటికి చెప్పబడుతూ ఉంటాయి. ఇలాగా వివిధ నమస్కారములన్నీ చెప్పబడ్డాయి గనక దీనికి నమకం అని. ఎన్ని నమస్కారాలు చెప్పబడ్డాయంటే 183 నమస్కారాలు ఉన్నాయి రుద్రంలో. అందుకు దీనికి నమః నమకం అని పేరు. అలాగే చమక భాగానికి చమకం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే చమే చమే చమే చమే చమే అనే శబ్ద బాహుళ్యం అక్కడ వస్తుంది. ఇది మొత్తం మనకి 358 మార్లు వస్తుంది అక్కడ, అందుకు దానికి చమకం అని పేరు. అయితే చమకంలో ఏమున్నాయి అంటే నాకు ఏవి కావాలో అవన్నీ ఉన్నాయి అందులో. నాకు అంటే అర్థం ప్రతి జీవికి, ప్రతి జీవికి వాడి జీవితానికి ఏం అవసరమో అవన్నీ ఉన్నాయి, కోరికలు ఉన్నాయన్నమాట. ఆ చమకం ప్రశస్తి చమకం చెప్పుకున్నప్పుడు ఎలాగూ చెప్తాం. అయితే చమకం మాత్రం యతుడు చెప్పరాదు అని నియమం ఉంది. ఎందుకంటే అతని కోరికలన్నిటికీ అతీతంగా ఉండవలసిన వాడు, అందుకే వాడు మనసులో కోరిక వస్తున్నా పక్కకు తోయవలసిందే. కానీ గృహస్థైన వాడు అవసరాలన్నిటితో తాను బ్రతకవలసిన వాడు, ఆ అవసరాలతో యజ్ఞం చేయవలసిన వాడు. భోగం కోసమే కాదు, యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలి, కేవలం భోగం కోసం కాదు. అందుకే యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలంటే యజ్ఞస్వరూపుడైన పరమేశ్వరుడే ఇవ్వాలి. అందుకు అది కూడా చమకం కూడా యజ్ఞస్వరూప వర్ణనంతో ఉంటుంది. యజ్ఞము ద్వారా ఎలా పొందాలి, పొందిన వాటిని తిరిగి యజ్ఞానికి ఎలా వినియోగించుకోవాలని ఒక అపూర్వమైన జ్ఞానం అందులో చెప్పాడు. ఈ కోరికలకి చమే చమే అంటే మే అంటే నాకు, చ అంటే కూడా అని అర్థం. నాకు అది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఈ కూడా కూడా, ఎన్ని కూడాలో ఇవన్నీ కూడేలా చేసుకోవడమే చమే. ఇన్ని చమేలు ఉన్నాయి కనుక దాని పేరు చమకం అని చెప్పారు. ఇలా నమకం చమకం అనే పేర్లలో ఉన్న వైశిష్ట్యం ఇది. ఇప్పుడు నమస్కారం గురించి చెప్పుకున్నాం. నమస్కారం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే శుద్ధంగా వైదిక మతంలోంచి వచ్చింది, అంటే హిందూ మతం అన్నమాట. గట్టిగా అంటే నమస్కారం కూడా హిందూ ఉంది గనక అవతల వాళ్ళు ఏమని అనుకుంటారు కనుక మీద నమస్కారం తీసేద్దాం అంటారు. ఇంకా ఇంకేమొస్తాయో, భారతదేశంలో హిందూ మతం లేకపోతే భారతదేశానికి ఉనికి లేదు గుర్తుపెట్టుకోండి. భారతీయత అంటేనే హిందుత్వం, హిందుత్వం అంటేనే భారతీయత. అందుకు ఈ నమస్కారం అనేటటువంటిది భారతీయ సంప్రదాయం, వైదిక సంప్రదాయం.
ఈ నమస్కారం ఎక్కడ ప్రయోగింపబడింది? వేదాల్లో చెప్పబడింది నమస్కారం.

0: దీనికి పంచ ప్రణవాలలో ఒకటి అని అంటారు. నమస్కారాన్ని ప్రణవములు ఐదు ఉన్నాయట, వైదిక ప్రణవములు ఐదు. అవి ఏమిటి అంటే ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషత్కారం, నమస్కారం. ఈ ఐదు వైదిక ప్రణవాలు. ఈ వైదిక ప్రణవాల్లో మొదటి నాలుగింటికి చాలా నియమాలు పెట్టాడు. ఓంకారం, కేవలం ఓంకారం, ఎతి తప్ప ఎవరు చేయరాదు అని చెప్పారు. ఇక మంత్రంతో ఓంకారం కలపడానికి కొన్ని అధికారాలు చెప్పబడ్డాయి. ఓంకారానికి అవి నియమం. ఇతర మంత్రములలో గృహస్థు కేవల ప్రణవంతో అనకుండా మిగిలిన మంత్రములకు అనుసంధానించి ఓంకారాన్ని చేస్తాడు. అది దాని అతడికి ఉపదేశము మొదలైన పొందినప్పుడు. ఇక స్వాహ, స్వధ, వషట్, ఈ మూడు కూడా యజ్ఞములు ఎందు వినియోగించేటప్పుడు చెప్పే. స్వాహ అంటే దేవతాహ్వాన వాచకములుగా చెప్తారు. స్వధ పితృదేవతలకి వినియోగించే శబ్దం. వషట్టు యజ్ఞముల్లో కొన్ని భాగముల ఎందు వినియోగింపబడతాయి. మొత్తానికి నాలుగు కూడా కొన్ని పరిమితులు కలిగి ఉన్నాయి. ఇదే వేదంలోంచి మరొక ప్రణవం వచ్చింది. అది హాయిగా అందరూ ఎప్పుడైనా అనుకోగలిగిన ప్రణవం, అదే నమస్కారం. ఇది ఐదవ ప్రణవం. ఇది చాలా ఉత్కృష్టత. ఇది శుద్ధ ప్రణవం ఎలాంటిదో అలాంటిదే ఇది. దీనిలో ఎన్నెన్నంతర అర్థాలు ఉన్నాయో తెలుసుకోవాలి. నమస్కార బాహుళ్యం దీనిలో పెట్టడానికి కారణం అది ప్రణవం గనుక. అందుకు నమః నమః నమః నమః అని అనేక మార్లు అనడం. మనం ఏ మంత్రం అన్నా కూడా నమశబ్దం చేత మరింత దివ్యమవుతుంది. ఆ కారణం చేతే కొన్ని మంత్రాలకి ప్రణవం అక్కర్లేదన్నారు. శివాయ నమః లేదా నమశివాయ, నారాయణాయ నమః, శివాయ నమః అనే పంచాక్షరి, దానికి మరొకటి కల్పన అవసరం లేదు. ఈ పంచాక్షరులు నమస్కారం ఉంది, అందుకది ప్రణవమైంది. ప్రణవం అనే శబ్దానికి అర్థం నవ్వనే ధాతువు నుంచి ప్రణవ, బాగా దాటించునది అని అర్థం ప్రణవం అంటే. ఈ ప్రణవ సాధనలో మనం దాటబడతాం. దేని నుంచి? సంసారం అనే సముద్రం నుంచి దాటబడతాం కనుక ప్రణవం అనే దానికి పేరు. ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి, ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇది దేవతాహ్వాన వాచకం, దేవతని ఆవహింపజేస్తుంది. అందుకే ప్రణవం లేకుండా మనం ఏదన్నా ఫలించదు అన్నారు. ఎందుకంటే మనం ఏ దేవతని ఇప్పుడు అంటున్నామో ఆ దేవతాశక్తిని అనంత విశ్వశక్తి నుంచి లాగాలి అంటే ఆహ్వానించాలి, ఇన్వైట్ చేయాలి. రండి అని పిలిస్తేనే కదండి ఎవరైనా మన ఇంట్లోకి వస్తారు. ఏదో వచ్చి తలుపు కొట్టినా తలుపు తెరిచి ముఖం అలాగ చూస్తే వాడు ఎంటర్ గాడు లోపలికి. వాడిని రండి లోపలికి అంటేనే వస్తారు. వాడికి అర్థమయ్యే భాషలో వాడికి చెప్పాలి. రండి అని తెలుగువాడికి చెప్తే అర్థమవుతుంది. మరొక భాషలో రండి అనకూడదు. మేము కాశీలో వెళ్తే రండి అనద్దు అన్నారు. వాడి భాషలో ఏదో ఉంటుంది అయ్యే అనాలి. ఇలాగ వాడి వాడి భాషలో ఆహ్వాన వాచకాలు ఉంటాయి. అలాగే దేవతని ఆహ్వానించే శబ్దానికి ప్రణవం అని అంటారు. అందుకే స్వాహ అన్నప్పుడు కూడా సుష్ఠు ఆహూయతే ఇతి స్వాహ అన్నారు. చక్కగా పిలవాలట. అంతేగాని రండి అంటే వాడు అప్పటికే ఇంకొచ్చిన ఉండాలో లేదో వాడే వెంటనే తెలుసుకుంటాడు. సుష్ఠు ఆహూయతే బాగా పిలవాలట. ఆ బాగా పిలిచే సాధనాలు ఐదు. అందుకే నమః అంటే అర్థం పరమేశ్వర ఆహ్వాన వాచకం. అందుకే శివాయ నమః, రుద్రాయ నమః, దేనికైనా నమః అని పెట్టమన్నారు. ఈ నమః ఎలాంటిదంటే నూతిలో ఉన్న నీటిని చేదతో తోడినట్లుగా ఈ శివ అనే పరమేశ్వర శక్తి ఏదిందో దాన్ని నమహతో మనం తీసుకుంటున్నాం. నమస్కారానికి అంత శక్తి ఉన్నది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి రుద్రంలో ఎన్ని ఎన్ని ఎన్ని ఇక్కడ పరమేశ్వర విభూతిని చెప్తున్నాడో ఆ ప్రతి విభూతిని నమః శబ్దంతో మన లోపల ఆవిష్కరింపజేసుకుంటున్నాం, మన ఎందు ప్రతిష్ఠ చేసుకుంటున్నాం, ప్రసన్నుణ్ణి చేసుకుంటున్నాం. ప్రేమగా రమ్మని పిలిస్తే చాలండి, ఆ తర్వాత పదార్థాలు ఇవ్వకపోయినా పర్వాలేదు వాడికి. ఎందుకంటే దేవతలకు ఆహ్వానించాలు, మనం ఇచ్చే పదార్థాలకు కడుపు నింపుకుంటారు అనుకోరు కదా. ఆదరణ కోరుకునేవారే దేవత. అందుకే భగవంతుడిని మెప్పించడానికి ప్రేమ తప్ప మరో సాధన లేదు. ఎందుకంటే ఆయనకి ఏం అక్కర్లేదు కనుక. ఆ ప్రేమ ఒక్కడు చూపిస్తే దొరికిపోయేవాడు ఆయన. అందుకు ఆ ప్రేమని నమశబ్దంతో, నమశబ్దానికి అర్థంలో ఇది పంచ ప్రణవాల్లో ఒకటి అని ఒక అర్థం. ఇంకా రెండవ అర్థం నమస్కారం అంటే నమ్రభావమే నమస్కారం. నమ్రత అంటే వంగి ఉండుట అని అర్థం. కొందరు పాపం తెగ వంగిపోతాడు. ఆ తెగ వంగిపోతే తెలుస్తుంది సరే వీడికి నమ్రత లేదురా, వీడి వల్ల ప్రమాదం డేంజర్ అని. ఎవరో అంటారు అతి వినయం ధూర్త లక్షణం, అసలు వినయం లేకపోవడం అరాచకవాదుల లక్షణం. ఏది ఏమైనప్పటికీ కూడా నమ్రభావ ప్రకటన, ఒక విషయం పట్ల మనకు నమ్రత ఎప్పుడు వస్తుంది? అది మనకన్నా మహోన్నతం అని తెలిసినప్పుడు మనం దాని ముందు నమ్రులమైపోతాం. ఆ నమ్రభావ ప్రకటనాన్ని నమస్కారం అంటారు. అందుకు శాస్త్రం నమస్కారానికి ఏమని నిర్వచనం చెప్పించిందంటే, ఆరాధయితుః ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధాన పూర్వక ప్రభవభావో నమస్కారః అని నమస్కార శబ్దానికి అర్థం చెప్పారు. అంటే ఆరాధించేవాడు, ఆరాధించబడేది అని రెండు వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఆరాధించేవాడికి ఆరాధించబడే వస్తువు యొక్క గొప్పతనం తెలుస్తున్న కొద్దీ నమ్రుడైపోతాడే. ఆ నమ్రభావాన్ని ప్రకటించడమే నమస్కారం. ఇది నమ్రభావ ప్రకటన. అందుకే కృష్ణుడితో మాట్లాడుతూ అందరూ అన్నారు కనుక, నారాయణ నారాయణ నమస్కారం పెట్టాడు ఎవడు? అర్జునుడు. ఎన్నో మార్లు సహాయం చేశాడు కనుక, నువ్వు దేవుడివి, చాలా గొప్ప పని చేసావు అని నమస్కారం పెట్టాడు. చెప్తూనే ఉన్నాడు, అంటూనే ఉన్నాడు, కానీ ఆయన విష్ణువు అని పూర్ణ స్పృహ కలిగిందా? కలగనివ్వడు. ఆయన తల్లి చూసి తెలుసుకుందాం అనుకునే లోపలే కప్పేశాడు. ఆయన కలగనిస్తాడా? కలిగితే ఇంక వాళ్ళు తల్లిగానో అర్జునుడిగానో ఉండగలరా? వాళ్ళు ఉండకపోతే నాటకం సాగుతుందా? అందుకే వాళ్ళని అలా ఉండనివ్వడు. ఆయన ఒకవేళ చూపించాడా అప్పుడు వీళ్ళలో రియలైజేషన్ వస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ తానేమిటో అన్ని తెరలు తీసి ఒక్కసారి చూపించగానే నమస్కారం నమస్కారం నమస్కారం నమస్కారం అన్నట్టు ఆయన. అక్కడ వస్తుంది మనకు నమ్మకం. ఎక్కడ? భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో నమః నమః నమః ఎన్ని వస్తాయో మీరు చూడండి. అక్కడ ఇన్ని నమస్కారాలకి ఒక్క మాటలో చెప్తాడు, పునశ్చ భూయోపి నమో నమస్తే అని అంటాడు అక్కడ అర్జునుడు. పునశ్చ భూయః అపి మాటి మాటి మాటి మాటికి నమస్కారం చేస్తున్నానయ్యా అంటాడు. మాటి మాటికి ఎందుకు నమస్కారం చేస్తున్నావు అంటే, నీది తెలుస్తున్న కొద్దీ నమస్కారం ఆపలేను నేను, అలా నమస్కారం చేస్తూనే ఉంటానంటాడు. ఈ మాట మనకి భాగవతంలో బ్రహ్మదేవుడు కృష్ణుడిని చూసి, దేవా నీకు అనంత అనంత అనంత అనంత నమస్కారాలు నమస్కారాలు నమస్కారాలు అంటాడు. ఇలా నమస్కారాలు పెట్టుకుంటూ కూర్చుంటే నేను నా ఉద్యోగం నేను చేయలేను కనుక ఒక్క మాటలో చెప్తున్నాను, కల్ప పర్యంతంబు నమస్కరించడా అని ఒక మాటలో చెప్పేశాడు. నేను అంతకాలం నీకు నమస్కారం చేస్తానయ్యా అన్నాడు. ఎటువంటి ఫీలింగ్తో వాళ్ళు చెప్పారో మీరు అర్థం చేసుకోండి. మనకంటే నమస్కారం పెట్టమన్నారు కనుక మనం పెట్టేశాం, కానీ తెలిసి చేసే నమస్కారం సామాన్యం కాదండి. అది మనలో పునశ్చ భూయోపి వస్తుంది. అందుకే రుద్రకారుడైన మహర్షులు వాళ్ళు ఇన్ని నమస్కారాలు ఎందుకు పెట్టారంటే, ఆ స్వామి యొక్క అనంతత్వాన్ని చూడగానే వాళ్ళకు కలిగిన దిగ్భ్రమ, ఆ అద్భుత భావన, దానితో నమః నమః నమః నమః నమః అని ఆ పరమేశ్వరుడు విశ్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుడిని చూసి అన్ని నమస్కారాలు చేయడానికి కారణం అది విశేషం. అక్కడ అంటాడు అర్జునుడు, కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, అసలు నిన్ను చూసాక నమస్కారం పెట్టకుండా ఎవడు ఉండగలడయ్యా అంటాడు. తెలియనంత వరకే గాని తెలిస్తే ఆగలడా? అందుకే నిన్ను చూసిన వెంటనే నేను ఆగలేక ఇన్ని నమస్కారాలు చేశానయ్యా. కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, నేనే కాదు అదిగో అక్కడ నాకు కనిపిస్తున్నారు, సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా, దేవతలు సిద్ధులు అందరూ నీకెందుకు నమస్కరిస్తున్నారు? నాకు ఇప్పుడు అర్థమైంది, ఇన్నాళ్ళు దేవతల చేత వందనం పొందినవాడా అంటే పాటలు పాడేశాం, కానీ ఎందుకు ఆయన అన్ని వందనాలు పొందాడనేది ప్రత్యక్షానుభవం అయితే గానీ అర్థం కాదండి. ఋషులు ప్రత్యక్షంగా పరమేశ్వరుని చూశాడు. విశ్వంలో ప్రతి అణువున ఆయన్ని చూసి చూసి చూసి అడుగడుగున అడుగడుగున ఆ శివుడు కనబడుతుంటే నమః నమః నమః నమః నమః అని ఇన్ని నమస్కారాలు చేశారు. అది నమ్మకమే మన దగ్గరికి వచ్చింది. ఇది విశేషం. అయ్యా మీరు కృష్ణుడి గురించి చెప్తున్నారా శివుడి గురించి చెప్తున్నారా? విశ్వరూప సందర్శన యోగం అని చెప్పి మళ్ళీ అటుపోయారు, ఇటొచ్చి చెప్పారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వేదం ఏ పరమేశ్వరుని చూపించే నమః అందో ఆ పరమేశ్వరుడే కృష్ణుడు, మరెవరో కాదు. ఇద్దరికి ఏమీ భేదం లేదు. వేదం ఇద్దరిని ముగ్గురిని చెప్పలేదు, ఒకే పరమేశ్వరుని చెప్పింది. పైగా రుద్రం అంటే ఏమిటో కాదు విష్ణు సహస్రం, రుద్రం అంటే ఏమిటో కాదు విష్ణువుని చూపించేది రుద్రం. విష్ణు అంటే అర్థం ఏమిటి? విశ్వమునందు వ్యాపించున్నవాడు. పదాలకు అర్థాలు తెలియవు మనకి, మనకు ముందు నుంచి కొన్ని భావాలు ఎక్కిపోయాయి. విష్ణువు అంటే నీలంగా నాలుగు చేతులు పెట్టి కూర్చుంటాడు, శివుడు అంటే సోలం పట్టుకున్న వైపు కూర్చుంటాడు. అలా కూర్చోరని కాదు, కూర్చుంటారు. ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. రెండు పేర్లు ఉన్నప్పుడు రెండు రూపాలు ఉంటే అభ్యంతరం ఏంటండి మనకి? తప్పేం లేదు కదా. ఆయన ఇష్టం ఏనా పెట్టుకుని ఉంటాడు, అది వేరే విషయం. కానీ వేదం ప్రకారంగా మనకి విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, సర్వత్రా కనిపిస్తున్న రుద్రుడే సర్వవ్యాపకుడు. సర్వత్రా రుద్రుడు కనిపిస్తున్నాడా మీరేమిటండి అలా చెప్తున్నారు అని మీరు కొంచెం ఆలోచించండి. రుద్రుడు తప్ప ఎవరు కనిపిస్తున్నారు ఈ లోకంలో? కొంచెం ఇక్కడంతా నేను రుద్ర భాష్యం అంటే అర్థం మంత్రం ప్రతిపదార్థం తాత్పర్యం చెప్తున్నా అని అనుకోవద్దు. రుద్రము యొక్క భావాన్ని మీరు తెలుసుకుంటే రుద్రోపాసన అయిపోయినట్టు. తెలుసుకోవడం కాదు, మననం చేయండి, నిత్య జీవితంలో మననం చేయండి. విశ్వాన్ని అధ్యయనం చేయడమే విష్ణు జ్ఞానం అంటే. అందుకే విష్ణువు తెలియాలంటే ముందు విశ్వం, తర్వాత విష్ణువు. విశ్వం విష్ణువు అషట్కార, ఇది అక్కడ క్రమం. అదే ఇందులో కూడా చెప్పబడుతుంది, రుద్రుడు విశ్వమంతా నిండిపోయినాడు, ఎలాగా రెండింటిగా నిండిపోయినాడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. రుద్రం యొక్క సారం ముందు మీకు చెప్పేస్తున్నాను. రుద్రుడు రెండుగా నిండిపోయేటి ప్రపంచంలో ఏమిటి? ఆయన పేరుకు రెండు అర్థాలు చెప్పాయి. ఏమి? ఏడిపించేవాడు, ఆనందింపజేసేవాడు. రెండు అర్థాలు ఇవి మనకు అర్థమవుతాయి. నాదము, నాదాంతము ఇవన్నీ చెప్పారు కనుక వినాలి తప్ప అనుభూతికి వచ్చే విషయాలు కాదు. ఎందుకంటే అంత సాధన చేసినప్పుడు అనుభూతికి వస్తాయి. కానీ ఈ రెండు అర్థమైపోయి ఉంటాయి, ఏడవడం, నవ్వడం. ఇది అందరికీ అర్థమైన విషయం. ఈ రెండు తప్ప మనకు ఏవైనా ఉన్నాయా? సుఖము, దుఃఖము, ఈ రెండు దేని నుంచి పొందుతున్నాం? ఆలోచించండి. ఇదేం వేదాంతం కాదు నేను చెప్పేది. ముందు జీవితం, నేను చెప్తున్నంత జీవితం, వేదం, వేదాంతం, దేవుడు అన్నీ పక్కన పెట్టండి. జీవితం గురించి, చుట్టూ ఉన్న ప్రపంచం గురించి. ఏడవడం, నవ్వడం అంతేనా మన జీవితం? కాదా? ఏడుస్తున్నాం అంటే మన కూడని ఏదో జరిగింది కనుక ఏడుస్తున్నాం. వేదన కలుగుతుంది, వేదనతో బాధపడుతూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. అది ఉంది కదా జీవితంలో, ఎప్పుడూ ఏడిపోయినా ఎవరికైనా కలిసే ఉంటాయి. మిశ్ర అంటారు దీన్ని. ఈ రెండు మనం అనుభవిస్తున్నాం. మన దేనికి వేదన పడుతున్నామో దాన్ని ఘోరం అంటాం, దేనికి ఆనందిస్తున్నామో దానికి అఘోరం అంటాం. అంటే ప్రపంచంలో మన అనుభూతులన్నిటికీ రెండే పేర్లు, ఘోర, అఘోర అని. ఆనందము, దుఃఖము, ఈ రెండే మనం అనుభవించేది. ఈ రెండు ఎవడు కలిగిస్తున్నాడంటే ఒక్కడే అని చెప్పాం కదా, ఘోర, అఘోర. ఈ రెండు ఒక్కడే కలిగిస్తున్నాడు అని తెలిసినప్పుడు మనకు ఘోరం వచ్చినప్పుడు భయం ఏముంది? ఆయన అఘోరంగా మార్చేయగలడు, ఆయన చేతిలో పనే కదండి, అందుకు అఘోరంగా మార్చేయగలడు. ఇది మనకు తెలిసాక నేను అనుభవిస్తున్న ఈ రెండు నీ నుంచే వస్తున్నాయి అని తెలుసుకుని శరణు వేడితే నువ్వేమయ్యో ఘోరానికి అఘోరానికి కూడా అతీతంగానే కనిపిస్తున్నావు. అది విశేషం. సుఖానికి దుఃఖానికి కూడా అతీతంగా ఉన్నవాడే రెండూ చేయగలుగుతున్నాడు ఆయన. ఈ రెండు చేస్తున్నవాడు రెండింటికి అతీతులైన వాడు కనుక ఈ రెండింటిని ప్రయోగిస్తున్న వాడిని గాని మనం చూడగలిగితే సుఖదుఖాలకు అతీత స్థితికి వెళ్ళిపోయాం కదా, అంటే ద్వంద్వాతీత స్థితికి వెళ్ళినట్లే కదా. అందుకు రుద్రుణ్ణి బాగా అర్థం చేసుకుంటే మనం అక్కడ చేరుకుతున్నాం. కనుక ప్రపంచంలో ఘోరాఘోర రూపములతో వ్యాపించి ఉన్నాడండి రుద్రుడు. ఇది మీకు అర్థం కావాలంటే నిన్నటి వరకు కురిసిన వానే సాక్ష్యం. మొన్న సుమారు వారం 10 రోజుల వరకు వాన చుక్క కనబడలేదు మనకు. వాన పడితే మహదానందం మనకి. పడడం మొదలుపెట్టాక ఎంత ఆనందించామండి. నిన్నటి వరకు పడుతూ ఉన్న ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తూ ఉంటే ఆ వాన ఏమైంది? ఘోరం అవ్వలేదు. ప్రపంచంలో కొలలు నిండుతున్నాయి, నదులు నిండుతున్నాయి, ఆనందంగా న్యూస్ చూసేవాళ్ళని అక్కడ పెడతాం. కానీ ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తుంటే నాకేదో నది నిండింది దేశంలో అంటే నాకెందుకు, నా ఇంట్లోకి నీళ్లు వచ్చేసేయలేదు అని బాధపడుతున్నాడా లేదా వీడు? అంటే అర్థం ఏంటి? నిన్నటి వరకు నీటి చుక్క లేదో అని బాధపడి ఆ నీరే అఘోరం అనుకున్న వాడికి ఇప్పుడు ఆ నీరు ఘోరం అయిపోలే. అయితే నీరు ఘోరమా? స్టేట్మెంట్ ఇవ్వగలమా? కాదే, ఘోరం కాదనగలమా? మళ్ళీ అది అనలేము. ఘోరాఘోరములు నీ కర్మ బట్టి వస్తాయ్యా. అయితే నిన్నటి వరకు నాదం వర్షం పడిపోయింది కనుక ఘోరంగా ఇంకా రేపటి నుంచి నా వర్షం అక్కర్లేదు అనగలమా? అనలేము. వీడికి ఘోరంగా ఉన్నా పర్వాలేదు, రావచ్చు. ఎందుకంటే అక్కడేమో నదులు నిండాలి. అంటే ఒకే సంఘటన జరిగింది కానీ ఒకటి కదా ఘోరమైంది, ఇంకోటి కదా అఘోరమైంది.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

దక్షయజ్ఞము. ప్రజాపతికి మానసపుత్రుడు దక్షుడు, అంటే బ్రహ్మ మానసపుత్రుడు. ఇతడికి 64 మంది కుమార్తెలు ఉన్నారు అని గతంలో చెప్పుకున్నాం. వీళ్లలో 10 మంది కుమార్తెలను కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నాడు, 27 మందిని చంద్రుడు వివాహం చేసుకున్నాడు, 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకున్నాడు, 11 మందిని వివాహం చేసుకున్నాడు. ఇక మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులశ్చుడు ప్రీతిని వివాహం చేసుకోగా సతీదేవిని ఈశ్వరుడికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ రకంగా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవిని శివుడు వివాహం చేసుకుని దక్ష ప్రజాపతికి అల్లుడయ్యాడు. సరే, వివాహం పూర్తయిపోయింది. సతీదేవిని తీసుకుని శివుడు కైలాసం వెళ్లిపోయాడు. ఆ తర్వాత లోకల్లో ప్రయాగలో దేవతలందరూ కూడా సత్రయాగం చేయాలి అని చెప్పేసి తలపెట్టారు. ఆ యాగానికి దేవతలు, దిక్పాలకులు, ప్రజాపతులు, త్రిమూర్తులు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్యగణాలు అన్నీ కూడా వచ్చేసినాయి. దక్షుడు యాగశాలలోకి ప్రవేశించగానే సభాసందులందరూ కూడా లేచి నిలబడి గౌరవ సూచకంగా ఆయనకి స్వాగతం పలికారు. కాని శివుడు మాత్రం ఆసనం నుంచి రావలేదు. అది చూసినటువంటి దక్ష ప్రజాపతి తన అల్లుడైనటువంటి శివుడు తనను కావాలి అనే అవమానించాడు అని భావించాడు. శివుడి యొక్క చర్యను మాత్రం సహించలేకపోయాడు. అతడి మీద పట్టలేనటువంటి కోపం వచ్చింది. శివుడు చేసినటువంటి పని వల్ల ధర్మం కుంటుపడుతూ ఉన్నది. ఇతడు నా అల్లుడు, నన్ను గౌరవించవలసినటువంటి వాడు, అది లేకపోగా కూతుర్న చోటు నుంచి కదలకుండా నన్ను అవమానించాడు. వేదాన్ని శూద్రుడికి అప్పచెప్పినట్టుగా నా కుమార్తెని ఇతడికిచ్చి అపాత్ర దానం చేశాను. ఇప్పుడు విచారించే లాభం ఏమిటి? బూడిద పోసుకుని తిరిగేటటువంటి ఇతడు నన్ను గౌరవించకపోతే వచ్చే నష్టమే ఉంది. ఈ పిశాచ నాయకుడు నన్ను అవమానించినందుకు గాను ఇక నుంచి ఇతడికి యజ్ఞయాగాల్లో హైర్భాగం లేకుండా ఉండగాక అని శపించాడు. శివుడు మాత్రం మౌనం వహించి నిర్వికారంగా ఉండిపోయాడు. కాని శివుణ్ణి శపించినందుకు అతని వాహనమైనటువంటి నందీశ్వరుడికి మాత్రం విపరీతమైన కోపం వచ్చింది. అతడు, అంటే ఈశ్వరుడు, సమస్త జగదాధారుడు, సర్వలోకైక పూజ్యుడు. అటువంటి శివుణ్ణి శపించినటువంటి దక్షిణ యొక్క ముఖము తేజోహీనమవుగాక అని చెప్పి ప్రతిశాపం పెట్టాడు ఈ నందీశ్వరుడు. ఆ మాటలు విన్నటువంటి దక్ష ప్రజాపతి కుద్రుడై, ఓరే నంది, శివునితో పాటుగా నీకు కూడా యజ్ఞయాగాలలో హైర్భాగము అనేది ఉండదు అని ప్రశాపం పెట్టాడు. ఈ శాపానికి రెచ్చిపోయినటువంటి నందీశ్వరుడు, ఓ బ్రాహ్మణోత్తములారా, దక్షుడు శివుణ్ణి శపించినా కూడా మీరు చూస్తూ ఊరుకున్నారు కాబట్టి బ్రాహ్మణులు శూద్రులకు పురోహితులై దాన ధర్మాలు పట్టుకోండి. ఈ బ్రాహ్మణులంతా కూడా దరిద్రంతో బాధపడండి. పండితులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా బ్రహ్మ రాక్షసులుగా జన్మించండి అని చెప్పేసి మళ్లీ శాపం పెట్టాడు. సభలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా గగ్గోలు పెట్టారు. అప్పుడు శివుడు కల్పించుకుని, నందీశ్వర, బ్రహ్మద్వేషము అన్నద్వేషము రెండూ కూడా పనికిరావయ్యా, కాబట్టి శాంతించు అన్నాడు. శివుడి యొక్క మాటలు విన్నటువంటి నందీశ్వరుడు శాంతించాడు. సరే, ఎవరి స్థానాలకు వాళ్ళు కదిలి వెళ్లిపోయారు. యజ్ఞం పూర్తయిపోయింది.
దక్షుడు మాత్రం సమయం దొరికినప్పుడల్లా శివుణ్ణి అవమానించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకసారి దక్ష ప్రజాపతి బృహస్పతి శవనము అనేటటువంటి యజ్ఞాన్ని ఏర్పాటు చేసి ఆ యజ్ఞానికి దేవయక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య నాగగణాలను అందరినీ కూడా ఆహ్వానం చేశాడు. కాని శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు, సతీదేవిని పిలవలేదు, కనీసం కబురు కూడా చెయ్యలేదు. యజ్ఞం ప్రారంభమైంది. ఋత్విక్కులు వేదమంత్రాలు చదువుతూ ఉన్నారు. భృగు, మరీచి, దధీచి మొదలైనటువంటి శివభక్తులంతా కూడా ఈ యాగానికి శివుడు ఎందుకని రాలేదు అని దక్షుణ్ణి అడిగారు. దానికి శివుడు భూత ప్రేత పిశాచాలకు అధిపతి, అతడు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని సమాధానం చెప్పాడు దక్షుడు. ఆ మాటలు విన్నటువంటి వాళ్ళు, ప్రజాపతి, శివుడు మంగళకరుడు, అతడు లేనటువంటి చోట అమంగళం జరుగుతుంది, కాబట్టి మేము ఇక్కడ ఉండం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వామదేవుడు, గౌతముడు, అలాదుడు మొదలైన వాళ్లు కూడా వాళ్ళని అనుసరించారు. అంటే వాళ్లు కూడా ఇక్కడి నుంచి ఈ యాగశాలలోంచి నిష్క్రమించారన్నమాట. దక్షుడు వీళ్ళెవరిని కూడా లెక్క చేయలేదు, యజ్ఞాన్ని మాత్రం ప్రారంభం చేశాడు. సతీదేవి కైలాసంలో చిలకత్తులతో కలిసి విహరిస్తూ ఉన్నది. ఆకాశంలో పయనించి విమానాల్లో దేవతలు, గంధర్వులు అందరూ కూడా వెడుతూ ఉన్నారు. అప్పుడు ఆవిడ చిలకత్తలను పిలిచి వీళ్ళంతా ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. అమ్మా, దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉన్నాడు, ఆ యజ్ఞం చూడటం కోసం అని చెప్పి వీళ్ళందరూ వెళుతూ ఉన్నారు అన్నారు చిలకత్తెలు. తండ్రి చేసేవంటి యాగానికి తను కూడా వెళ్లాలి అనుకున్నది సతీదేవి. కాని అదే మాట తన చిలకత్తెలను అడిగింది, మనం వెళ్ళటం లేదా అని. అమ్మా, మనకు ఆహ్వానం రాలేదు అన్నారు. మనకు ఆహ్వానం ఎందుకు? నేను సాక్షాత్తు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెని, తండ్రి నన్ను ఆహ్వానించడం ఏమిటి? నాకు ఆహ్వానం పంపించకపోయినా పర్వాలేదు, నా తండ్రే కదా, నేను వెళతాను అని చెప్పి ఈశ్వరుడి దగ్గరికి పోయి తండ్రి చేసేవంటి యాగాన్ని గురించి చెప్పి, నాథా, మనం కూడా ఆ యాగానికి వెళదాము అన్నది. పిలవని పేరంటానికి వెళ్లొద్దు అన్నాడు శివుడు. కాదు, నువ్వు రాకపోతే మానే, కనీసం నేను ఒంటరిగా సరే ఆ యాగానికి వెళ్లి తీరతాను అంది. భార్య యొక్క మాటని కాదనలేదు ఈశ్వరుడు. భూతగణాలు తోడిచ్చి సతీదేవిని యాగానికి పంపించాడు. ఆ భూతగణాలని వెంటబెట్టుకుని సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తల్లి ఈవిడ రావటం, కుమార్తె రావటం చూసింది, మనసారా ఆహ్వానించింది. సతీదేవి యొక్క అక్కలు, చెల్లెళ్ళు మాత్రం పొడి మాటలు మాట్లాడారు, అంతేగాని ఆప్యాయంగా పలకరించలేదు, మాట్లాడలేదు, లోపలికి రమ్మనలేదు. ఇంత పరిమాణానికి, ఈ పరిణామానికి ఆశ్చర్యపోయినటువంటి సతీదేవి తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి, నేను యాగానికి వచ్చాను అంది. తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉన్నాడు. తల ఎత్తి చూశాడు, తల ఉంచుకుని మళ్లీ యాగం చేస్తూ ఉన్నాడు. తండ్రి, నేను వచ్చాను అంది సతీదేవి. నిన్ను ఎవరు రమ్మన్నారు అన్నాడు. నిన్ను పిలవలేదు అన్నాడు. నీ భర్త భూతనాథుడు, పిశాచనాయకుడు, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు, పుర్రెల మాల ధరిస్తూ ఉంటాడు, కాబట్టి అతడు అపవిత్రుడు. అతడి భార్య అయినటువంటి నువ్వు కూడా అపవిత్రాలువే అయిపోయావు, కాబట్టి నీకు గాని నీ భర్తకు గాని ఈ యాగశాలలో ప్రవేశం లేదు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి సతీదేవికి ఏమీ తోచలేదు. పుట్టింట్లో ఘోరమైనటువంటి అవమానం జరిగింది, భర్త మాట కాదు అని చెప్పేసి యాగానికి వచ్చింది, వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. ఇంత అవమాన భారంతో ఇంటికి వెళ్లలేదు, ఇక్కడ ఉండలేదు, ఏం చేయాలి? మరణమే శరణ్యం.
అందుచేత యోగాగ్నిని సృష్టించి అందులో దగ్ధమైపోయింది సతీదేవి. ఆవిడతో పాటు వచ్చినటువంటి పిశాచ గణాలన్నీ కూడా యాగశాలను బీభత్సం చేయడానికి పూనుకున్నాయి. భృగు మహర్షి దక్షిణాగ్నిలో అభిచారికాహమం చేసి ఆ యొక్క భూతగణాలన్నింటినీ కూడా శాంతపరిచాడు. పిశాచగణాలు పరిగెత్తుకుంటూ పోయి శివుడి దగ్గరికి వెళ్లి ఆ జరిగినటువంటి విషయం అంతా కూడా ఆయనకు వివరించాయి. శివుడు కోపంతో హుంకరించి తన జటాజూటంలోని ఒక జడను లాగి నేల మీద వేసుకొట్టాడు. అందులో నుంచి భద్రకాళి, వీరభద్రుడు భయంకరమైనటువంటి వికటాట్టహాసం చేస్తూ వచ్చారు బయటికి. భృంగి తదితరమైనటువంటి పిశాచగణాలన్నీ కూడా వెంటరాగా ఈ వీరభద్రుడు, భద్రకాళి ఇద్దరూ కూడా దక్షిణ యొక్క యజ్ఞ వాటికి బయలుదేరారు. వారి రాకతో అకాల ప్రళయం వచ్చినట్టుగా అయిపోయింది. యజ్ఞవాటికలో సభాసదుల యొక్క మొహాలన్నీ కూడా కాంతిహీనమైపోయినాయి. ఆకాశం నుంచి నక్షత్రాలు నేల మీదకి రాలిపోయినాయి. దక్షిణ యొక్క ఎడమ కన్ను అదిరిపోయింది. అపశకునాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసినటువంటి సభాసదులు ఎక్కడి వాళ్లు అక్కడే పారిపోయారు. కానీ ఈ పిశాచగణాలు మాత్రం వాళ్ల వెంటబడి పట్టుకుని చితకబాదినాయి. వీరభద్రుడు యాగశాలలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకుని హింసించాడు. చివరికి దక్షుడి యొక్క తలగాస్త నరికి దక్షిణాగ్నిలో హోమం చేశాడు, అంటే హోమకుండంలో పారేశాడు. ఇంకా కోపం చల్లారక విలయతాండవం చేస్తూ ఉన్నాడు, వికటాట్టహాసాలు చేస్తూ ఉన్నాడు. రుత్రిక్కులను కూడా పట్టుకుని క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. యాగశాలంతా కూడా చిన్నాభిన్నం చేసి పారేశాడు. దక్షుడి యొక్క భార్య, కొందరు దేవతలతో వచ్చి వీరభద్రుని, భద్రకాళిని కూడా శాంతించమని పరిపరి విధాల ప్రార్థించింది. వాళ్లు శాంతించి కైలాసానికి తిరిగి వెళ్లిపోయారు. దక్ష ప్రజాపై తలపెట్టినటువంటి యజ్ఞం కాస్త సర్వనాశనమైపోయింది. ఈ రకంగా యజ్ఞం గనక మధ్యలో ఆగిపోయినట్లయితే లోకాలకన్నింటికీ కూడా అరిష్టం వాటిల్లుతుంది. ఈ విషయాన్ని తెలిసినటువంటి బ్రహ్మ, విష్ణువు మొదలైనటువంటి దేవతా ప్రముఖులంతా కూడా శివుడి దగ్గరకు వెళ్లి, ఈశ్వర, నీకు తెలియందేం లేదు, యజ్ఞం గనక పూర్తి కాకుండా ఇట్లా ఆగిపోయినట్లయితే అశుభం జరుగుతుంది, లోకాలన్నింటికీ కూడా ఈతి బాధలు తప్పవు, కాబట్టి ఏ రకంగా అయినా సరే ఈ యజ్ఞాన్ని పూర్తి చేయించవలసింది అని బతిమాలారు. వాళ్ల యొక్క ప్రార్థనను మన్నించినటువంటి వాడై శివుడు యజ్ఞశాలకు వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఈశ్వరుడు తన యొక్క దూతలను పంపించి రిత్విక్కులందరినీ కూడా మళ్లీ వెనక్కి పిలిపించాడు. దక్షుని యొక్క తల హోమకుండంలో పడి మాడి మసిపోయింది. దక్షుడికి మొండెం ఒకటే ఉంది, తలలేదు. కాబట్టి ఉత్తర దిశగా తల పెట్టి పడుకున్నటువంటి ఏ ప్రాణికైనా సరే తల నరికితేమన్నాడు శివుడు. శివుడి యొక్క భటులు వెళ్లి అంతా వెతికారు. అలా పడుకున్నటువంటి ఒక మేక కనిపించింది వాళ్లకి. ఆ మేక తల కాస్త నరిగి పట్టుకొచ్చారు. దాన్ని దక్షుడి యొక్క శరీరానికి అంటించారు. దక్షుడు పునర్జీవితుడై యాగం పూర్తి చేశాడు. ఆ తర్వాత దక్ష ప్రజాపతి పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకుని క్షమించమని పరిపరి విధాలా ప్రార్థించాడు. శంకరుడు అనుగ్రహించి దక్షుడు చేసినటువంటి ఆ యజ్ఞం చేసినటువంటి స్థలం ఉన్నదే, అది ఇక మీద దక్షవాటిక అని పిలువబడుతుంది అని వరమిచ్చాడు. ఈ రకంగా తనకు అపకారం చేసినటువంటి ఆ దక్ష ప్రజాపతిని కూడా క్షమించి మళ్లీ అతన్ని పునర్జీవితుణ్ణి చేశాడు ఈశ్వరుడు.

నోనిష్ట్యోయమమాత్యో నిచఖానా ఇదమహంతం వా లగముద్వాపామియన్నః సమానోయమసామానో నిచఖానా.

నిచఖానోత్కృత్యాంకీరామి స్వరాలాసి సపత్రః సత్రరాలస్య భీమాతిః జనరాలాసి రక్షోః సర్వరాలస్య మిత్రః.

రక్షోహనౌ బలగహనౌ పర్యూహామి వైష్ణవే వైష్ణవమాసి వైష్ణవాస్థా దేవస్యత్వాసవితుఃప్రాసాపేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదాదేనార్యాసీదమహజ్ఞే రక్షాసో గ్రీవా అపి కృంతామి యవోసి యవయాస్మద్వేషో యవయారాతీ దివే త్వాంతరిక్షాయ త్వా పృథివ్యై త్వా శుంధంతాళ్ళోకాః పితృషదానాః పితృషదా నమసి ఉద్దివగ్గస్తభానాంతరిక్షం వృణదృగ్యహస్వ పృథివ్యాం ద్యుతానస్త్వా ఆమారుతోమి నోతు మిత్రావరుణౌ ధ్రువేణ ధర్మాన బ్రహ్మవని త్వా క్షత్రవనే రాజస్పోషవని పర్యూహామి బ్రహ్మాదృగ్యః క్షత్రంద్రగ్యః ఆయుర్దృగ్యః ప్రజాందృగ్యః ధ్రువాసి ధ్రువోస్మిన్ యజమాన ఆయతానే భూయాత్ ఘృతే నద్యా వా పృథివీ పూర్యేథామింద్రస్య ఛదిరాసి విశ్వజనస్య ఛాయా పరిత్వా గిర్వణో గిరా ఇమా భావంతు విశ్వతాః వృద్ధాయ మను వృద్ధాయో జుష్టా భవంతు జుష్టాయః ఇంద్రస్య స్యూరసి

అగ్రయః భయస్సహస్రధామిషిమ్ అగ్రిమోర్ధాదివక్షవృత్తరస్పృథివ్యాయనం అపాయం వేషాగుంజయందకే హయమిహ

శరీరం కథత్వోజగం వయం మయే అగ్నేభావకరోషామంద్రయా దేవజిత్వయాక్షిక్షిత పునఃపావకరీరోగ్నేవామిగావ ఉపయజ్ఞం హరిశ్చన అగ్రశ్రుచౌ ప్రతరమస్సు జరే ప్రశ్న.

సమాభరందేవతేజందవద్వరాణోపాముదీం పద్మానగ్నిశ్చేదమే సమక్షిదేవూనరేభ్యే దూపాయనోభరస్వాణస్తే అగ్నే తన్నో అంతమ ఉదక్రాతాశివోభవరుక్ష సంపాదోష్టరీ నూనయ నూనమే మహేషిభ్య

సత్రబోధం పుష్యాబ్రహ్మణి ఘోరాయ శ్రయంతాగో దేవీ శ్రీహోన ప్రచోదయా సోమానగ్రస్తరణం కృణే బ్రహ్మణస్మతే కక్షీవం ధన్యౌషిం.

పురం వయమ్ విత్రీమహేనం దివేభేత్సారంభం గుణావన అగ్నే గృహవేదా భూయాపనం.

దేవాస్మిన్ బ్రహ్మవర్తనం దధాతి. అగ్నిహోత్రం జుహోదయదేరణిం జగితమానస్య స్పందస్తైవ తద్వేదస్మిన్ జగత్.

ఇమంకాశమభ్యధ్యాయమం లోకమాగచ్చ మృత్యోరే మృత్యుసంకస్వామ్యుస్తాస్తు వర్గం లోకంగమయ్యేమస్తౌత్తరేణస్తు వర్గం లోకమగమయ్యేం విద్వానగ్నిముపతిష్ట

అంపయ అపాంపయ హాయంతు దేవాయంతు దేవాణక్తిసత్వాణక్తుయాే కపాలాన్వంతి ఓట్లస్థాన్యకృద్రవాయోదా అభిర్ణో ధర్మో నీరదాయ కత్తం పునః.

ఛిన్నం ప్రత్యేదత్తధామిత్వాదేవాప్యేను ేష్ అగ్నిరుచ్చేష్ జ్యోతిరత్తలి

్రహ్మేందూయం పాదస్వస్థిత్రోదిశాశీన అస్మాకమగ్నే మధవత్సుధారయాక్షత్రమయం సుదీర్యం అయంజయ ప్రతిమగం రహస్య

ేమేక్షత్రమేమోగం సుప్రణీతి సుత్రమానం ప్రజయేణ్యామేహం సుశర్మ.